వందే మాతరం. వందే మాతర గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5:59:17. మా ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ

0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: ఇంతటితో ఈనాటి తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:40. కార్యక్రమంలో దేశభక్తి గేయం విందాం. దేశభక్తి గేయం వినే ముందు ప్రకటన.

0: అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటికలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తి గేయం.

0: దేశభక్తి గేయం విన్నారు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్

0: సైట్లో, అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్ధతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్లు నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినటువంటి.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్ట స్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేష

0: చాలు. ప్రసార విశేషాలు తెలుసుకునే ముందు ఒక ప్రకటన. ప్రసార విశేషాల్లోని వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం గురించి డాక్టర్ మడత భాస్కర్ గారి ప్రసంగం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఉదయం 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఉదయం 10:00 నుంచి 12:30 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు పునఃప్రసారం అవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో పొట్టేళ్ల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్, తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ఈ కార్యక్రమం అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామ యువ రైతు గోనె నరేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. రాత్రి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజని ప్రసారం అవుతుంది. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 నుండి 11:00 మధుర గీతాలు ప్రసారం అవుతాయి. ఇవి ప్రసార విశేషాల్లోని వివరాలు. ఒక ప్రకటన విందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయ
2: లేఖ. ఈరోజు జనగాం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ

0: బి నరసింహరావు.
1: ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. జనగామ జిల్లా కలెక్టరేట్ లో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, సేవా అంశాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోం, డీసీపీ రాజా మహేంద్ర నాయక్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ జాతీయ రహదారి పరిధిలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ డీఆర్ఎస్సీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పరిధిలో సుమారు 46 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి మార్గాన్ని అధికారులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల సిబ్బందితో కలిసి పరిశీలించారు. జనగామ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం జిల్లా ప్రగతి నివేదికను తెలిపారు. ఉత్తమ ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. జనగామ జిల్లా వ్యాప్తంగా 1,87,214 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డును కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. 11 ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు క్యూఆర్ కోడ్ వంటి భద్రత ఉందని, నకిలీ చేయడం సాధ్యం కాదని, లబ్దిదారులు రేషన్ కార్డులను అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ వివరాలను నమోదు చేస్తున్నారు. హైరిస్క్ గర్భిణీలను ప్రత్యేకంగా గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు. రక్తహీనత నివారించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆపరేషన్లు తగ్గించి వైద్యపరంగా అనుకూలమైన సందర్భాల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జనగామ జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో 5,674 మంది లక్ష్యంగా నిర్దేశించారు. 14 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ ఈ టీకాలను వేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు టీకాలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. టీకాల పురోగతిని ఆన్లైన్ యాప్ లో నమోదు చేశారు. అదేవిధంగా జిల్లాలో అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రజలకు విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ప్రధానంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అసంక్రమిత వ్యాధులను ముందుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి అవసరమైన పరీక్షలను నిర్వహించారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, జననం మరణ ధృవీకరణ పత్రాల జారీ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జనగామను మాదక ద్రవ్యాల నిర్మూలిత జిల్లాగా తీర్చిదిద్దాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహనా సదస్సును నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత హాజరై ప్రసంగించారు. గురువులే సమాజ భవిష్యత్తు నిర్మాణ శిల్పులని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి గ్రామాలను అభివృద్ది చేస్తున్నట్లు జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. జనగామ జిల్లాలోని తరుగొప్పుల మండలం సోలిపురం, అంకుశాపురం గ్రామాలలో వివో భవనాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా మాట్లాడారు. తరుగొప్పుల ఎత్తైన ప్రాంతం కావడంతో చెరువుల్లో నీటిని నింపడం సాధ్యం కాలేదని, దసరా పండుగ వరకు నీటిని నింపి మళ్లీ గ్రామానికి వస్తానని అన్నారు. తరిగొప్పుల నర్మట మండలాల అభివృద్ది కోసం గతంలోనే 105 కోట్లతో పలు అభివృద్ది పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1,27,00,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను 326 మందికి అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు.
0: జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్న

0: 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం భాగస్వామ్యం సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్బంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమాపేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14 తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేష్.

0: విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్చంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक सेवा संकल्प अभियान को लेकर हम देश की जनता तक पहुंचे.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం గురించి డాక్టర్ మడత భాస్కర్ గారి ప్రసంగం వింటారు. ప్రసంగం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
7: చెప్పండి.
6: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
7: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
6: కానీ ఇది ఎలాగవుతుంది?
7: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
6: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
7: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: అంతేనా?
7: అంతే.
6: అర్థమైంది.
7: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
8: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం గురించి డాక్టర్ మడత భాస్కర్ గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
9: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ

శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలతో. భారతీయ సనాతన ధర్మంలో పండుగలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి పండుగ ఏదో ఒక ప్రత్యేకతతో కూడుకొని ప్రజలకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. ఆరోగ్యము, విద్య, సంస్కృతి, సంప్రదాయము, సదాచారం మొదలైనటువంటి అంశాలకు సంబంధించి మన ధర్మంలోనే ఏదో ఒక విలక్షణమైన ప్రత్యేకత చాటి చెబుతూనే ఉంటాయి. ఆ కోవలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సమస్త జనావళిని మురిపించే పండుగ వినాయక చవితి. వినాయకుడి రూపం మొదలుకొని పూజా విధానం వరకు అన్నింటిలోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అనేక విశిష్టతల కలబోత వినాయక చవితి పండుగ. సమస్త విఘ్నాలను తొలగించాలనే సంకల్పంతో ప్రతివారు విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. చిన్నపిల్లలు విఘ్నేశ్వరుడిని చదువులయ్యగా కొలుస్తారు. పెద్దలు తమ సంకల్పాలను నెరవేర్చాలని తదేక దీక్షతో నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు. సమస్త ప్రకృతిని ఆరాధించాలనే లక్ష్యంతో వినాయక చవితి పండుగ ప్రజలకు ఎన్నో సందేశాలను ఇస్తుంది. ఇందులో ముఖ్యంగా వినాయక వ్రత కథ, వినాయక నిమజ్జనంలోని మూలతత్వం, నవరాత్రులు, ప్రకృతి పరిరక్షణ, సామాజిక సమర్

విశ్వాసత, సామాజిక బాధ్యత అనే అంశాల గురించి ఈరోజు ప్రసంగంలో మనం తెలుసుకుందాం. ముందుగా వినాయకుడి యొక్క రూపాన్ని చూసినప్పుడు మన కలిగేటువంటి ఆలోచన, మన జీవితంలో వినాయకుడి రూపాన్ని చూసి మన వ్యక్తిత్వాన్ని ఎలా వికాసపరుచుకోవచ్చును అని వినాయకుడు తెలియజేస్తూ ఉంటాడు. వినాయకుడి యొక్క పెద్ద తల విశాలంగా ఆలోచించాలి అనే భావన చెబుతుంది. ఆయన పెద్ద చెవులు ఎక్కువగా వినాలని, తక్కువగా మాట్లాడాలని మనకు తెలియజేస్తుంది. చిన్న కళ్ళు ఏకాగ్రతతో పరిశీలించాలని, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని తెలియజేస్తుంది. పెద్ద తొండముంటుంది. పరిస్థితులకు అనుకూలంగా మారగలగాలి, సున్నితమైన దాన్ని, బలమైన దాన్ని రెండింటినీ నిర్వహించగలగాలి అనే విషయాన్ని వినాయకుడి యొక్క తొండం తెలియజేస్తుంది. ఒకేదంతం ఉంటుంది, అంటే మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టాలి. ఆయన ఏకదంతుడు, ద్వంద్వాలను అధిగమించాలనే విషయం ఇక్కడ కనబడుతుంది. పెద్ద పొట్ట కలిగి ఉంటాడు వినాయకుడు. జీవితంలోని అనుభవాలను, కష్టాలను ఓర్పుతో జీర్ణించుకోవాలనే విషయం, సందేశం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయనకు నాలుగు చేతులుంటాయి, అంటే ఇవి జ్ఞానానికి, కర్తవ్య బోధకు, రక్షణకు, అనుగ్రహానికి విభిన్న బాధ్యతలకు సూచిస్తూ ఉంటాయి. ఆయన అంకుశం ఉంటుంది, సరైన మార్గంలో మనల్ని మనం నడిపించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే వినాయకుడి రూపమే మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. అది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలో తెలియజేసేటువంటి ప్రతీకాత్మకమైనటువంటి సందేశం వినాయకుడి యొక్క రూపం. మనం ఈరోజు వినాయకుడి కథ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనకు తెలిసే ఉంటుంది, శివపురాణం ప్రకారం పార్వతీదేవి స్నానానికి వెళ్లడానికి ముందు కాపలాగా ఎవరూ లేనటువంటి సందర్భంలో తన భవనానికి కాపలాగా తన ఒంటి మీద ఉన్న నలుగు పిండితో మట్టిని కలిపి ఒక పిల్లవాడిని తయారు చేస్తుంది. తయారు చేసి తన స్నానానికి వెళ్తుంది. ఇంతలో శివుడు వస్తాడు. వినాయక చవితి కథను మనందరికీ తెలిసిందే. ఇది శివపురాణం ప్రకారం సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పినటువంటి వ్రత కథ. నైమిషారణ్యములో శౌనకాది మహర్షులు సూత మహర్షిని దర్శించి, మహానుభావ, సమస్త విఘ్నాలు తొలగిపోయి సర్వకార్యాలు దిగ్విజయంగా పూర్తయ్యేందుకు ఒక ఉత్తమమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు మునులకు ఇలా చెబుతాడు, కుమారస్వామి కూడా తన తండ్రి అయిన పరమశివుడిని ఇదే విషయాన్ని అడగగా, శివుడు ఉపదేశించినటువంటి మహత్తరమైన వ్రతం వినాయక వ్రతం, దీనిని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆచరించాలి అని చెబుతాడు. ప్రతి ఒక్కరూ వినాయక వ్రత కథను విన్న వారికి ఉత్తమ గతులు కలుగుతాయని, తమ పనులలో ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయని ఈ వ్రతం మనకు తెలియజేస్తుంది. గజాననుడు అంటే వినాయకుడు ఎలా జన్మించాడో మనందరికీ తెలుసు, కాని స్పర్శమాత్రంగా ఒకసారి చూద్దాం. గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఆ శివుడు, మీరే నాయందు ఉండాలి, నా పొట్టలోనే ఉండాలి, నాతోనే ఉండాలి అని కోరుకుంటాడు గజాసురుడు. శివుడు భక్తసులభుడు గదా, భోళాశంకరుడు, తాను ఆ వరాన్ని ఇస్తాడు. ఇప్పుడు శివుడు కనిపించడం లేదని పార్వతీదేవి ఆందోళన చెందు. ఈ ఆందోళనతో ఉన్నటువంటి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును దర్శించి, విష్ణుమూర్తి అన్నయ్య, శివుడు కనిపించడం లేదు అంటుంది. ఆయన దివ్య దృష్టితో చూసి గజాసురుడు అనే రాక్షసుడి పొట్టలో ఉన్న విషయాన్ని గమనిస్తాడు. శివుడి యొక్క వాహనం నంది కదా, నందిని తీసుకువచ్చి గంగిరెద్దుల వేషధారణలో అతని ముందు ఈ నంది నాట్యమాడు. ఈ నాట్యానికి మెచ్చినటువంటి గజాసురుడు ఏ వర కావాలో కోరుకోమంటాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడిని ఇవ్వమంటాడు. గజాసురుడికి విషయం అర్థమవుతుంది, అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చాడు, అతనికి మనము ఖచ్చితంగా అతను అడిగింది ఇవ్వాలి అనే ఉద్దేశంతో నన్ను ఎలాగైనా నా పొట్టలో ఉన్న శివుణ్ణి మీరు తీసుకుంటారు, కానీ స్వామి నాదొక వరం, నన్ను అనుగ్రహించండి. ఏమంటే, నా తలను శాశ్వతత్వం చేస్తూ నా తలను ఈ లోకమంతా పూజించేలా చేయండి అని కోరుకుంటాడు. అట్లా శివుడిని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో అభ్యంగన స్నానానికి వెళ్తూ కాపలాగా ఎవరూ లేరని తన ఒంటి మీద ఉన్న నలుగు పిండితో ఒక పిల్లవాడిని చేసి కాపలాగా ఉంచుతుంది. ఆ సుందరమైనటువంటి బాలుడు కాపలాగా ఉంటాడు. ఇంతలో శివుడు వస్తాడు, ఇతన్ని అడ్డగిస్తాడు ఆ పిల్లవాడు. కోపం వస్తుంది, నన్నే నా ఇంటిలో అడ్డగిస్తావా అని అతడి యొక్క తలను తన త్రిశూలంతో తీసివేస్తాడు మహాశివుడు. ఇప్పుడు పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అసలు విషయం తెలుసుకున్నటువంటి శివుడు ప్రమథగణాలను పిలిచి ఉత్తర దిక్కు వైపు వెళ్లి మొదట కనిపించినటువంటి

ఏనుగు యొక్క తల తీసుకురండి అని చెబుతాడు. సరే, అలాగా ఆ గజాసురుడి యొక్క తలను తీసుకొచ్చి అమరుస్తారు కాబట్టి అతడు గజాననుడు, గజముఖుడు అయినాడు. తదనంతర కాలములో గణపతి, కుమారస్వామి ఇద్దరు అన్నదమ్ములు. గణాధిపత్యం కోసం ప్రమదగణాలన్నీ వచ్చి వేడుకోగా మహాశివుడు ఒక పరీక్ష పెడతాడు. ఎవరైతే ముల్లోకాలలోని సమస్త పుణ్యతీర్థాలలో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికే గణాధిపత్యం అంటాడు. ఈ కుమారస్వామి తమ నెమలి వాహనం మీద ముల్లోకాలలోని తీర్థాలన్నింటికి వెళ్తాడు, స్నానం చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యకరంగా వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వినాయకుడు ఎక్కడికి వెళ్ళడు, నారదుని యొక్క సందేశంతో అమ్మా నాన్నల చుట్టూ, తన తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ ఈ విషయానికి మెచ్చుకున్నటువంటి పరమశివుడు, పార్వతీదేవి అతనికి గణాధిపత్యం ఇచ్చారు. అంటే ఇక్కడ వినాయక చవితి సందేశం ఏమిటంటే, సకల తీర్థాల సారం తల్లిదండ్రుల పాదాల చెంతనే ఉంటుంది అనే విషయాన్ని లోకానికి ఈ సంఘటన చాటి చెబుతుంది. ఇది కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరిగింది. వినాయకుడి యొక్క జననము భాద్రపద శుద్ధ చతుర్థి, ఈ సంఘటన కూడా అంతే. వినాయక పండుగ నవరాత్రుల్లో జరుపుకుంటాం. మనందరికీ తెలుసు నవ అనే సంఖ్య 9. పర్యాయ పదాల్లో నవరాత్రులు అంటే క్రొత్తవైనటువంటివి. నవ అనే శబ్దానికి కొత్తది అని అర్థం. అంటే ఏ రోజుకు ఆ రోజే ప్రత్యేకం, 9 రాత్రులు అని మనో అర్థం. ఈ నేపథ్యంలో చవితి నుండి చతుర్దశి వరకు 9 రాత్రుల్లో వినాయకుడిని ఆరాధిస్తుంటారు. దీని కారణం ఏమిటంటే, ఆధ్యాత్మిక పరంగా మనకు భక్తి అనేది 9 మార్గాలలో ఉంటుంది. శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మనివేదనం. శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, ఇన్ని రూపాల్లో భక్తి ఉంటుంది. అంటే భక్తి ఏ రకంగా స్మరించినా, విన్నా, కీర్తించినా, పూజించినా, నమస్కరించినా, పనిచేసినా, స్నేహం చేసినా, ఆత్మసమర్పణం చేసుకున్నా అంతా భక్తి అనే సందేశం ఈ నవరాత్రుల్లో ఉంటుంది. ఈ పూజలో కూడా మనం గమనిస్తే 21 రకాల ఔషధ ఆకులు ఉంటాయి. అంటే దీన్ని ఏకవింశతి పత్రాలు అంటారు. అంటే మాచి ఫలము, మారేడు ఫలము, గరికతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే, ఇదంతా ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది, ప్రకృతికి సంబంధించినటువంటిది. ఊళ్ళల్లో మన చుట్టూ ఉండేటువంటి ఆకులల్లో అంత ఔషధ లక్షణాలున్నాయనే విషయాన్ని ఆ భక్తులకు తెలియజేయడం కోసం ఇది ఉంటుందన్నమాట. మరొక ఆధ్యాత్మిక తత్వం ఏమంటే, మట్టి నుండి పుట్టిన దేహం మట్టిలోనే కలుస్తుందనే సృష్టి చక్రానికి, పంచభూతాల ఆరాధనకు ఇది నిదర్శనం. ఇది ప్రకృతి తత్వం. ఎందుకంటే నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేస్తాం కదా, మళ్ళా చెరువులో తీసుకొచ్చినటువంటి మట్టిని వినాయకుడిని చేసి పూజించి మళ్ళా చెరువులోకి. అంటే అర్థమేంటి, మట్టి నుంచి వచ్చిన ఈ శరీరం తిరిగి మట్టిలో కలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎంతో పర్యావరణ స్పృహ కలిగినటువంటి పండగ ఇది. ఈ పండక్కి చారిత్రక నేపథ్యం కూడా ఉన్నది. అసలు కేవలం దైవభక్తియే కాకుండా దేశభక్తిని కూడా మిళితం చేసి భారతీయుల్లో సనాతన ధర్మ సంరక్షణకు ఎలా మన నాయకులు తోడ్పడ్డారో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఆ రోజుల్లో 1890 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహ చట్టం చేసింది. అంటే ఏ నలుగురు భారతీయులు ఎక్కడా గుమికూడకూడదు, కలవకూడదు, ఏం మాట్లాడుకోకూడదు, అంటే వాళ్ళ పరిపాలన గురించి ప్రజలకు అర్థం కావద్దు అని. మరెట్లా ప్రజల్ని చైతన్యం చేయడం? అప్పుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు దీన్ని ఏం చేశాడంటే, బాగా ఆలోచించి వినాయక చవితి అనే పండుగను, ఇళ్లలో జరుపుకునేటువంటి పండుగను, ఇంటికి పరిమితమైనటువంటి పండుగను ఒక సాంస్కృతిక వేదిక అవసరమని గుర్తించి దాన్ని వీధుల్లోకి తీసుకొచ్చాడు. అప్పటిదాకా ఇళ్లలో జరుపుకునే పండుగ ఇప్పుడు వీధిలోకి వచ్చి పెద్ద వినాయకుడిని పెట్టి అక్కడ పండుగ పేరుతో, దైవభక్తి పేరుతో అందరినీ కలిపాడనమాట. చూడండి ఇక్కడ సందేశం ఏంటి, ఊళ్ళో ఉండే అందరూ కలిసి ఉండడం అంటే, ఇక్కడ కుల, మత, వర్గ, వర్ణ ఏమీ లేకుండా అందరం చక్కగా కలిసిపోయి ఎవరు ఏ పనులు, పందిళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, వంటలు చేసేవాళ్ళు ఉంటారు, అన్నదానం చేసేవాళ్ళు ఉంటారు, పూజలు చేసేవాళ్ళు ఉంటారు, ప్రసాదాలు పంచేవాళ్ళు ఉంటారు, అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఒక సమైక్య వేదిక ఏర్పాటు చేసి ఆ మండపాల నిర్వహణ, నవరాత్రి నిర్వహణ. ఇక్కడ ఏం చేసేది, కేవలం దైవభక్తి భజనలే కాకుండా దేశభక్తి గీతాలు, నాటకాలు, కవి సమ్మేళనాలు, స్వాతంత్ర్య పోరాట ప్రసంగాలు చేసి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారన్నమాట.
ఆ తర్వాత

దీన్ని శోభాయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం కూడా చేసేవాళ్ళు. అంటే ఇదంతా సామాజిక సోదర భావానికి, సాంస్కృతిక వైభవానికి ఇదంతా ప్రత్యేకత. చూడండి, మనము గుర్తించాల్సింది ఏమిటంటే ఎక్కువగా పర్యావరణ స్పృహతో ఈ పండుగ జరుపుకోవాలి. ముఖ్యంగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ కృత్రిమ రసాయన రంగులతో చేసినటువంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయకులను కాకుండా మట్టి ప్రతిమలను, క్లే గణపతిని వాడాలి. అందుకు చాలా సంస్థలు ఇవాళ మట్టి గణపతులను పంచుతున్నాయి. అట్లాగే వేదికల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా వైరింగ్ విషయంలో కావచ్చు, వాటర్ ప్రూఫ్ టేబుల్ను వాడడంలో కావచ్చు, తర్వాత అగ్నిమాపక సాధనాలు వాడడం కావచ్చు, ఇవన్నీ అందుబాటులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. పూజ కూడా నిత్య పూజ, ఉదయము సాయంకాలం నిత్య దీపారాధన, ధూపదీప నైవేద్యాలు, ఈ పవిత్రతను పరిశుభ్రతను కాపాడాలి. పూజాస్థలాన్ని, పరిసరాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. చూడండి, నైవేద్యాలు కూడా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, సున్నుండలు, పంచామృతం పండ్లు ఇవన్నీ ఉంటాయి భక్తితో సమర్పించేవి. వీటిల్లో కూడా చక్కగా ఆరోగ్య సందేశం అనే ఉంటుంది. ఇక్కడ అన్ని ఆవిరి పదార్థాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వినాయక పండుగలో ప్రసాదాలు కూడా చాలా గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సంకేతమే. ఎక్కువగా శబ్ద కాలుష్యానికి అవకాశం ఇవ్వకుండా, తర్వాత రోగులకు, వృద్ధులను, చదువుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ అన్నదాన సందర్భాల్లో కూడా ప్లాస్టిక్ని వాడకుండా విస్తరాకుల్ని, అరటాకుల్ని వాడేటువంటి ప్రయత్నం చేయాలి. సాంస్కృతిక వేదిక దగ్గర కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సే కాకుండా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. ఎక్కువగా పురాణ ప్రవచనాలు కావచ్చు, దేశభక్తి గీతాలు కావచ్చు, బాలల ప్రతిభా పోటీలు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటంటే దైవభక్తి, దేశభక్తి మిళితమైపోయినటువంటి ఒక క్రమశిక్షణ అనేది మన లోపల వస్తుంది. ఇది భారతదేశమంతటా భారతీయులు సగర్వంగా జరుపుకునేటువంటి పండుగ. మహారాష్ట్రలో లాల్ బాగ్జా రాజా వంటి భారీ మండపాలు ఉంటాయి. ఇక్కడ మన దగ్గర హైదరాబాదులోనైతే మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడు చాలా భారీ వినాయకుడు. ఇట్లా చాలా చోట్ల మహారాష్ట్రలో గణపతి బప్పా మోరియా అనేటువంటి నినాదాలు, తమిళనాడు, కేరళ, గోవా, కర్ణాటక ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాలుగా, ఉత్తర భారతంలోను దక్షిణ భారతంలోను చాలా ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొని ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎన్నో పర్యావరణ లాభాలున్నాయి. మన ఆధ్యాత్మికత, మన లోపల భావం ఎవరికి హాని కలగజేయవద్దు. మట్టి వినాయకులను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన లోపల ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి పండుగలో ఓ మాట చెప్తారు. పురాణ సంప్రదాయంలో ఒక మాట ఉంది, వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉంటారు అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే దీని తాత్వికమైనటువంటి ప్రతీకలు ఇవి. బుద్ధి, సిద్ధి అనేది, బుద్ధి అంటే వివేకము, జ్ఞానము, ఆలోచన శక్తి, మంచి చెడు విచక్షణ నిర్ణయించేటువంటి సామర్థ్యం, ఇది బుద్ధి. సిద్ధి అంటే సాధన ద్వారా పొందే విజయము, కార్య సాధన, లక్ష్యాన్ని చేరుకోవడం. అంటే మనిషికి ముందుగా బుద్ధి ఉంటే తర్వాత సిద్ధి అందులో కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, సరైన ఆలోచన ఉంటే సరైన నిర్ణయం వస్తుంది, సరైన నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టినప్పుడు సిద్ధి లభిస్తుంది. భగవంతుడు బుద్ధి ప్రదాత, అంటే మనిషి యొక్క ఆలోచన బుద్ధి సరిగ్గా ఉండాలి. ఎవరైతే లక్ష్య సాధన కోసం ఆరాట పడుతుంటారో వారి బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు వారికి సిద్ధి లభిస్తుంది అని అర్థం. అంటే సరి అయిన సావాసం ఉన్నప్పుడు, సరి అయిన లక్ష్య సాధన ధోరణి ఉన్నప్పుడు, సరి అయిన వివేకము, సరి అయిన జ్ఞానం ఉన్నప్పుడు సిద్ధి లభిస్తుంది. సిద్ధి ఎవరికి పడితే వాళ్లకు లభించేది కాదు. కేవలం బుద్ధి ఉండగానే చాలదు, అంటే విషయం తెలియగానే సరిపోదు, సిద్ధించేంత వరకు ప్రయత్నం చేయాలి. కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు, సరి అయినటువంటి దారిలో ప్రయత్నం చేయాలి. అందుకే ఆయనను మనకు ప్రతీకాత్మకంగా ఇద్దరు భార్యలని బుద్ధి, సిద్ధి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ఇది కేవలం సంకేతాత్మకే, అంటే సంకేతాత్మకమైనటువంటి విషయము. బుద్ధి అనేది మార్గాన్ని చూపెడుతుంది, సిద్ధి అనేది గమ్యాన్ని చేరుస్తుంది. ఇంకో మాట, మనకు సహజంగా వినాయక చవితి సందర్భాలలో పిల్లలు చందాల కోసము, కొన్ని అవసరాల కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు. నిజానికి మనం పిల్లలు కానీ పెద్దలు కానీ చందాల కోసము, కొన్ని అవసరాల కోసము మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే వినాయక చవితి పండుగ ద్వారా పిల్లలలో, ముఖ్యంగా పిల్లలలో సమాజములో ఎట్లా మనుగడ కొనసాగించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అనే విషయాలు చాలా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తోటి వారితో ఎలా ప్రవర్తించాలి, ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మిగతా వారి ద్వారా ఆ పనిని ఎలా పూర్తి చేయాలి, ఆ పందిళ్ళు వేసేటప్పుడు, విగ్రహ ప్రతిష్టాపనప్పుడు, అన్నదానాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్లా చేయాలి,

ఈ విషయాలన్నీ అర్థమవుతుంటాయి. మరి అందుకోసం వాళ్లను మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా డబ్బు నిర్వహణ ఎలా చేయాలి, తర్వాత సమాజంలో ఏ ఏ అధికారులు ఏ ఏ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ల చేత ఎలా పని చేయించుకోవాలి, ఈ ఇత్యాది విషయాలని తెలుస్తుంటాయి. వినాయక చవితి పండుగ చుట్టూ మొత్తం సమాజం అంతా కూడాను తిరుగుతూ ఉంటుందన్నమాట. సమాజంలో ఉండే అన్ని విషయాలు వినాయక చవితిలో ఉంటాయి, పరిసరాలన్నీ ఉంటాయి. నిమజ్జనం కోసం చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువును గ్రామస్తులందరూ చూస్తారు, చెరువు పరిస్థితులను తెలుసుకుంటారు. తదనంతర కాలంలో దాన్ని ఆ మట్టి తోడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అన్నింటిని, చెట్టును చూస్తారు, పుట్టను చూస్తారు, చెరువును చూస్తారు, సాటి మనిషిని చూస్తారు, స్నేహాన్ని పెంచుకుంటారు, హడావిడి జీవితంలో ప్రతి వాళ్లతో కలిసిమెలిసి ఉంటారు, కలిసిమెలిసి తింటారు, భక్తి భావన పెరుగుతుంది, ఆరోగ్యము, శ్రద్ధ, విద్య అన్ని వినాయక చవితి పండుగలో మిళితమై ఉంటాయి. మరి అటువంటి పండుగను మనం చాలా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరగా గణపతి స్తుతులలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ పద్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్.

0: ఏదన్ స్వస్తి.
1: శ్రోతలు, మీరింతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం గురించి డాక్టర్ మడత భాస్కర్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
7: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
8: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
9: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
10: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే జయశ్రీ గాత్ర సంగీతం వింటారు.

హృదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట, పాట రచన జొన్నవీతుల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

రాగం చిత్రం నుండి బాంబే జయశ్రీ ఆలపించిన అమిత్ హేరి గీతం, సంగీతం మణిశర్మ.

వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు శాస్త్రీయ సంగీత కార్యక్రమం విందాం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి వేణుగానం ఇప్పుడు విందాం.

0: ఖాతాదారులకు, సేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

శ్రోతలు, మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి వేణుగానం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 వస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జై చిరంజీవా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గణేష్ చిత్రం కోసం రంజిత్ ఆలపించిన ఈ పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్, చిత్రం గణేష్.

కూలీ నెంబర్ వన్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాట, పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం ఇళయరాజా.

0: ఖాతాదారులకు, సేయోగి రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ.

తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సింధు భైరవి చిత్రం కోసం కెజె యేసుదాస్ ఆలపించిన ఈ పాట. సంగీతం ఇళయరాజా.

శృతిలయలు చిత్రం కోసం పూర్ణచందర్ ఎస్ శ్రీనివాస్ ఆలపించిన తరంగం, సంగీతం కెవి మహాదేవన్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన్

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం.
3: నమః గజ

భక్త తూకారాం. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాట, పాట రచన కృష్ణ శాస్త్రి, సంగీతం ఆదినారాయణరావు.

విశ్వాసులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్

0: లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఏవండోయ్ శ్రీవారు చిత్రం కోసం టిప్పు గంగా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం శ్రీకాంత్ దేవా.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వినాయక చవితి చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన సంప్రదాయ గీతం సంగీతం ఘంటసాల.

నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రాణం చిత్రం కోసం చిత్ర ఆలపించిన ES మూర్తి గీతం, సంగీతం కమలాకర్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇద్దరు అమ్మాయిలతో ఈ చిత్రం కోసం సూరజ్ జగన్ ఆలపించిన ఈ పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట భగవంత్ కేసరి చిత్రం కోసం కరీముల్లా మనీష ఆలపించిన ఈ పాట. పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం తమన్ ఎస్ఎస్.

బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.

0: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఏటా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ముస్తాబయ్యాడు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత రూపాలు ప్రత్యేక ఆకర్షణ. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు, పకడ్బందీ ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా పక్కాగా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా తప్పించుకునేందుకే ఆ రెండు పార్టీలు డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్ సహా ప్రధాన బోధనాసుపత్రుల్లో ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు కూడా ఉచితంగా నాణ్యమైన శస్త్రచికిత్సలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. డ్రాలో ఎంపికైన వారిలో 5,521 మందిని అర్హులుగా తీర్చారు. ఒక్కో ప్లాట్పై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఉండగా మిగతా 6 లక్షల రూపాయలు లబ్దిదారులు చెల్లించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. జిల్లా సమగ్ర అభివృద్దిని, ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ విజేతగా నిలిచారు. ఫైనల్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టర్ను ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03:55 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324082 నంబర్ కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు ముందుగా వినబోతున్న పాట 100% లవ్ చిత్రం కోసం హరిణి పాడిన పాట రామజోగే శాస్త్రి, సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్ గౌడ్, సత్యమ్మ శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదప్రియ సౌందర్య, రంగారెడ్డి జిల్లా బండరావరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, రాములమ్మ, కేసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, వీరి కోరిక మేరకు ఈ పాట వినిపిస్తున్నాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VV Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
4: మీరు ట్యూన్ చేశారు ఎవర్ గ్రీన్ హిట్స్, మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో.
5: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేవింగ్ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, నిఖిల్, అఖిల్, కార్తికేయ, వెంకటేష్ నుండి నందిపేట్, నందిపేట నుండి వెంకటేష్, హస్తినాపురమేష్ నుండి కన్నగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్ స్వరూప్, లక్కీ, మిక్కి, అన్వేషిక్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. అలాగే భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, కార్తిక్, మను, యామిని, ఎం రామయ్య, వనపర్తి నుండి కూడా కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి కొట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా hyderabadwater.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేస్తారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట పోకిరి. చిత్రం కోసం నిహాల్ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్ కుమార్, తుకారం గేట్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, బుధాన్ పోజంపల్లి నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పార్షిగుట్ట, సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్ అడుగుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట దేవదాస్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి శ్రీకృష్ణ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగ

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, రాజశేఖర రెడ్డి ఆదోని నుండి, అలాగే స్వర్ణలత శ్రీనివాస్ పాసిగుట్ట నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: మధురిమ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి మిక్కీజే మేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యలగందుల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, చక్రపాణి, లక్ష్మీ, కర్నూలు లిప్స్టిక్ నుండి, మురహరి యశోద, జానకి, నిజామాబాద్ విక్లీ బజార్ నుండి, అలాగే కోనసీమ జిల్లా మోరీపలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీరామ హరీష్, అరుణ్ అజయ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: మీరిచ్చిన చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:37 అవుతుంది. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట భగవంత్ కేసరి చిత్రం కోసం కరీముల్లా మనీష్ పాడిన పాట కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం. వరంగల్ కాశీబుగ్గా నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు.

దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళా భవిక, శివకృష్ణ, దీప్తి, అంజని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా మాధవి, ఆంజనేయులు బుధాన్పోచంపల్లి నుండి, సాయి చరణ్, వైష్ణవి, సాయి కిరణ్, విజయలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ నిజామాబాద్ జిల్లా తాళం రాంపూర్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

బిడ్డా అంతలేదు, సప్పుడు చాలా గట్టిగా చేయమని.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, కళ్యాణి, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునీద్, మహమ్మద్ జుబీర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నొమన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫజీల్ కోరుతున్నారు. నిజామాబాద్ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:49. ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధన్పుచంపల్లి నుండి యలగంతల మార్కండేయ లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను మాధవి ఆంజనేయులు బుధన్పుచంపల్లి నుండి, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమ్మ, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభాష్ని పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు తాళారాంపురం నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేకాచారి వారి కుటుంబ సభ్యులు, వెంకటేష్ నందిపేట నుండి, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మనేత, సంహృత, గీతనగర్ హైదరాబాద్ నుండి ఉమారాజు కోసం, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జానకంపేట నుండి జగన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. అలాగే భర్తీ ఇంటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహం, జ్ఞానం, సదాలోచనలను నింపుతుందని, కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందని అన్నారు. హైదరాబాద్లో టిమ్స్ ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్టంలో 40,000కు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్ లో 100 పడకలను విదేశీ రోగుల కోసం కేటాయించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్ చైర్మన్ గా సామూల రామరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా చిలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరుగా జి కిరణ్ కుమార్ గెలుపొందారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు భారీ డిమాండ్ పెరుగుతున్న సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు తొలి 4 నెలల్లో 16.898 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైందని, ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిందని కేంద్ర బొగ్గు శాఖ తాజా నివేదిక తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. చైనాలోని మోఖీ నగరంలో జరిగిన జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. ఫైనల్లో పురుషుల జట్టు 4-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా భారత మహిళల జట్టు 1-0తో ఆతిథ్య చైనాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు

0: మీరు వింటున్నారు వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచన అమృతాలని

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం, నేను మీ అశోక్. ముందుగా శ్రోతలందరికీ వ్యాపార ప్రకటనదారులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

నమ్మకం భక్తి విశ్వాసాలకు ప్రతీకలుగా ఆనందంగా అందరం ఒకటే జరుపుకునేవి పండుగలు. పండుగలు ఎన్ని ఉన్నా దాని పరమార్థం ఒకటే, అదే మనిషి ఎప్పుడు విజేతగా నిలవాలి. ఏ విషయంలోనైనా ఏది ఒప్పుకున్నా ఒప్పుకోక తప్పుకున్నా సరే అదే వాస్తవం. అందుకే ఏ పని తలపెట్టినా అది శుభం జరగాలని కోరుకుంటాం, తపిస్తాం కూడా. అది కూడా కఠిన సత్యం. అలా ప్రకృతిలో మమేకమై జీవించే మనల్ని మనం కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి ఆ ప్రకృతినే పూజించి ఆ ప్రకృతి ప్రత్యక్ష దైవమని శుభం కోరే దేవుడనే భావనతోనే విశ్వసిస్తూ ఉత్సాహ వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి సందేశం గురించి మనం మాట్లాడుకుందాం.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి పండుగ ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మం ప్రకారం సంవత్సరాలుగా వారిగా వచ్చే ప్రతి పండుగకు ఒక విశిష్టతనే కాకుండా వాటి నుండి చైతన్యం పొంది స్ఫూర్తిని పొందాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అలా ప్రతి ఏటా వచ్చే వినాయక చవితి పండుగ కూడా ఒక కొత్త చైతన్య శక్తితో పాటు సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. జీవన గమనంలో నేర్చుకోవలసిన పాఠాలను కూడా ఉద్బోధిస్తుంది.

0: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొత్తింటికలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆధునిక జీవితానికి, జీవన శైలికి వినాయక చవితి నేపథ్యం ఖచ్చితంగా అన్వయించుకోవాలి. ఆధ్యాత్మిక భావంతోనే కాకుండా అంతర్గతంగా దాగి ఉన్న సైన్స్ ను కూడా అవగతం చేసుకుని దానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వినాయక స్వామి చరిత్రను చదవటం, అర్థం చేసుకోవటమే కాకుండా దానిలోని సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి.

0: శ్రేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న ఆ పాటలో ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పాట, కళ్లకు కట్టినట్టుగా ఆ పరిస్థితులకు అర్థం పట్టేటట్లుగా రాశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా తరాలు ఎన్ని మారుతున్నా, దశాబ్దాలు గడుస్తున్న కొద్ది కూడా ముందు తరాలు వాళ్లు కూడా ఏ విధంగా ఈ సమయంలో ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆ కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి, ప్రకృతికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి, కొన్ని ఎదురైనప్పుడు, కొన్ని విపత్తులు ఎదురైనప్పుడు ఏ విధంగా వాటి నుంచి మనం బయటపడాలి, మార్గాలు ఎలా అన్వేషించుకోవాలి అనే ఇతివృత్తం ఆ పాటలో కనిపించింది. నిజం కూడా అదే వాస్తవం, అది మనకు వినాయక చవితి పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి సందేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల దైవభావం, శుభమని దీవించే విశాల హృదయం, చేసే పని విజయం సాధించాలనే వాస్తవ అంశాలను తెలుసుకోవాలి, మూఢ విశ్వాసాలను విడనాడి ప్రకృతికి ప్రణమిల్లాలి అనే సత్యాన్ని కూడా వినాయక చవితి ద్వారా సందేశం వస్తూనే ఉంటుంది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విఘ్నాలను తొలగించే నాయకుడు కాబట్టి వినాయకుడయ్యారు. పురాణాల చరిత్ర అందరికీ తెలిసిందే, కాని విఘ్నేశ్వర స్వామి మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి పూజలో ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి ఆ మర్మము అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. మనం ప్రకృతి విపత్తుల నుంచి ఎలా తప్పించుకోవాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, విజ్ఞాన ఫలాలను ఎలా అందిపుచ్చుకోవాలి, ఎలా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలో కూడా వినాయక చవితి పండుగ ప్రతిసారి కొత్తగా చెబుతూనే ఉంటుంది. భాద్రపద మాసంలోనే మరి ఈ పండుగను జరుపుకుంటాం. మరి దానిలో కూడా వాస్తవంలో కూడా మరి సైన్స్ దాగి ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎలా దాగి ఉంది, ఏంటి ఈ కాలంలో వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగ మరి ఏం చెబుతుంది, నిజానికి మనం ఆ పూజలో ఉపయోగించే సామాగ్రి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, అసలు నిజంగా అవే మనం ఎందుకు వాడాలి, ఎందుకని ఆ పూజలో పూజలో ఆ రకమైనటువంటి వస్తువుల్ని వాడాలి అనేది కూడా ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. మట్టితో చేసినటువంటి గణపతిని మనం ఎందుకు వాడాలి, తర్వాత రకరకాల కృత్రిమ పదార్థాలతో తయారు చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి కూడా మనం ఉపయోగిస్తున్నాం, కానీ ప్రస్తుతం ఒక ట్రెండింగ్ గా మారుతోంది. ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది కృత్రిమంగా తయారు చేసినటువంటి గణనాథులను వాడకూడదు, ఉపయోగించకూడదు. ఇలా పెద్ద పెద్ద వినాయకులు భక్తికి ప్రతీక కావచ్చు, కానీ భక్తి ఎంత పెద్దది పెట్టినా భక్తి మాత్రం మనలో ఎంత ఉంది అనేది ముఖ్యం. ఎంత చిత్తశుద్ధితో మనం భగవంతుని స్మరిస్తున్నాము అనేది మన చాలా చాలా ముఖ్యం అనమాట. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.

0: శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వినాయక చవితికి సంబంధించిన ఫిలాసఫీ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మరి ఈ అనుకూలమైనటువంటి సమయంలో మనం ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాము, వాటి నుంచి ఎలా బయటపడాలి, జీవన గమనంలో జీవిత సాఫల్యాన్ని ఎలా చేకూర్చుకోవాలి, మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మన ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి, ఈ సమయంలోనే మనకు ఎందుకు ఇలాంటి పూజలు చేయాలి, ప్రకృతిని మనం పూజించుకోవాలి అనే ఒక ఇతివృత్తి ఇందులో దాగి ఉందనే పరమ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి తరానికి కూడా ఇదే చెబుతూ ఉండాలి. భక్తి, నమ్మకం, విశ్వాసం.

అందరినీ ఒక ఎత్తైతే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రకృతి ప్రకోపాలను మరి ఎలా జయించాలి, అది ప్రజల ఆరోగ్యం రక్షణ పట్ల ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనిషి ఎంత తెలివైన వారైనప్పటికీ, ప్రపంచాన్ని జయించే టెక్నాలజీని సొంతం చేసుకున్నప్పటికీ, మనిషిని శాసించే పంచభూతాలకు అతీతంగా మాత్రం బ్రతకలేరు. అలాగని దానికి తలొగ్గి జీవిత ప్రయాణాన్ని ఆపలేరు, ఆపకూడదు కూడా. అదే ఫిలాసఫీ వినాయక చవితి పర్వంలో కనిపిస్తుంది. నిజానికి గణపతి పండగ భాద్రపద మాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఈ కాలంలోనే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి, అది జీవితంపై చాలా ప్రభావితం చూపిస్తుంది, చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, ఎన్నో రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి ఆ ప్రభావంలో మరి ఊహించని విధంగా ఆ విషయం కూడా ఉంటుంది, అక్కడ ఆ ప్రభావం అలా ఉంటుందన్నమాట. అయినప్పటికీ వాటిని జయించాలి తెలివితో, విజ్ఞానంతో అనే వాస్తవం పండగ వైశిష్టంలో కనిపిస్తుంది.

సకాలంలో సమృద్ధిగా వానలు పడితేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లిపోయి పంటలు పండుతాయి. జీవరాశులకు కూడా కొత్త ఊపిరి వస్తుంది. నేలంతా రకరకాల పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. అంతేకాకుండా వర్షాలతో వరదలు వచ్చినప్పుడు మరి నీరంతా కలుషితమైపోయి వాటి నుంచి కూడా మరి కలుషిత నీరు వీటిలో కలిసిపోతుంది. తద్వారా చాలా వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. సీజనల్ గా వచ్చే రోగాలు ఒక ఎత్తైతే వర్షాకాలంలో అనేక కొత్త కొత్త వ్యాధులు సంక్రమించే ప్రమాదం కూడా ఉంటుంది. నీటి నిల్వల కారణంగా ప్రాణాలతో మరి ప్రాణాంతక కీటకాలు ప్రాణాలను కబలించేటువంటి కీటకాలు ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి. వాటి నుండి రక్షణ పొందేందుకు ఈ పండగ వేళ ఔషధ గుణాలున్న ఆకులు, అలవులు, పత్రి, పూలు, పండ్లు వంటి వస్తువులతో పూజా సామాగ్రిగా చేసుకుని తిరిగి వాటిని మళ్లీ చెరువులు, నీటి కుంటల్లో, ఎక్కడైతే పారే సెలయరులలో నిమజ్జనం చేస్తాము, మరి అవి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, చెడు బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. అలా జీవితంలో ప్రతి కాలం కూడా శుభంగా సాగిపోవాలనే సత్యం బోధపడుతుంది ఈ పండుగ ద్వారా.

0: పన్ను బర్రె నోరు, తొర్రె పన్ను బర్రె నోరు. మీదే మీదే గెలవండి.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తునే కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ప్రకృతికి మనిషికి ఉన్న అద్భుతమైన సంబంధానికి ప్రతీకగా వినాయక చవితి అని ఆధ్యాత్మిక పండితులే కాకుండా విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. పూజా విధానం, దేవుడి రూపం ఏదైనా సరే దాని అంతరార్థం మాత్రం మానవాళి క్షేమం. పద్ధతులు, పండుగలు ఏవైనా సరే అంతిమంగా మనిషి తాను ఎంచుకున్న రంగంలో చేసే పనిలో విజయం సాధించడమే. తరాలు మారుతున్నా కూడా పరమ సత్యాలను పంచుతూనే ఉండాలి. వినాయక విజయాల ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఉండాలి. కొత్త విషయాలకై అన్వేషిస్తూనే ఉండాలి. వినాయకుని జ్ఞానం కూడా అలాగే ఉండేదని పురాణ గ్రంథాల సారం.

వినాయక చవితి మహత్యం ఏమిటంటే చిన్న పెద్దలందరూ కలిసి కూడా చిన్నపిల్లల మనస్తత్వంతో ఏమి తెలియని నిష్కల్మషమైన మనసులతో పూజలు చేసే అలవాటు, పూజలు చేసే సాంప్రదాయం, పూజలు చేసేటువంటి ఆ పరంపర అనేది వస్తూ ఉంది. నిజానికి ఏమి తెలియనటువంటి ఆ మనస్తత్వంతో ఆ ట్యూబులరస అంటే నల్లని పలకలాంటిది, ఏమి రాయని పలకలాంటివి మనసులతో చేసేటువంటి కలంకం లేనటువంటి హృదయంతో చేసేటువంటి పండగ ఇది. నిజానికి వినాయకుడు అన్ని వర్గాల దేవుడిగా పూజించబడుతూ ఉండటం వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత అంత గొప్పదన్నమాట. మండపాలపై విగ్రహాలను ఏర్పాటు చేసి పూజింపు చేసే ఆనవాయితీని అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర తిలక్ మొదలు పెట్టారు. అదే స్ఫూర్తితో, రెట్టించిన భక్తితో ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా చిన్న పెద్ద అంత కలిసి మంటపాలపై తోచిన స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిని చాటుతూ ఆ స్ఫూర్తిని, ఆ విజయ గాథలను ఆ జీవిత పరిపూర్ణతకు అన్వయించుకుని తరిస్తూ వస్తూ ఉన్నాము. రేపటి తరాల వారికి కూడా మూఢభక్తి, మూఢ విశ్వాసాలను కాకుండా మంచి కోసం, ప్రజాక్షేమం కోసం, మానవాళి క్షేమం కోసం, మంచి ఆయురారోగ్యాలతో ఉండే విధంగా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూనే వాస్తవ లోకంలో జీవించేటువంటి వాతావరణం అలవర్చుకోవాలి. అంత తప్ప వెనక్కి వెళ్లి ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి అనుకుని ఆ లోకంలోకి వెళ్లకుండా ఈ ప్రకృతి నిజమైనటువంటి దైవ స్వరూపము, ఈ ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతికి హానికరమైనటువంటిది ఏది చేయకూడదు, ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో కళ్లారా చూసిన సందర్భాలు వెనక్కి వెళితే కూడా తెలుస్తూ ఉంది. మన ముందు కూడా జరగడానికి అవకాశం ఉంది. వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి, ఏ విధంగా విజయం సాధించాలనేదే వినాయక చవితి యొక్క ఇతివృత్తం. అదే దానిలో దాగి ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిస్తే నిజంగా మనం పరిపూర్ణ భక్తి నైవేద్యాన్ని మనం సమర్పించిన వాళ్ళమవుతాము. అదే మనం కోరుకునేది కూడా.

చూశారు కదా, కవులు కూడా ఆ పాటలో ఆధ్యాత్మిక భావనను చూపిస్తూనే విజ్ఞానం అనే పదాన్ని కూడా వాడారు. విజ్ఞానానికి, వివేకానికి, విచక్షణకు ప్రతీకగా గణనాథుణ్ణి కొలుస్తాం. పంచభూతాలను విడనాడి పంచభూతాలను కాదని మనం బ్రతకగలమా, అది మనం ఆలోచించాలి. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే ఈ పంచభూతాలే ప్రత్యక్ష దైవాలు అనే భావనలో బ్రతకాలి. దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా జీవితం దినదిన అభివృద్ధి చెందుతూ, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం, ప్రపంచ దేశాలకు ఎలా పోటీగా నిలదొక్కుంటున్నాము, టెక్నాలజీని ఎలా డెవలప్ చేసుకుంటున్నాం, చదువులు సంధ్యలు ఇవన్నీ కూడా ఏ విధంగా మనం నేర్పించుకుంటున్నాము అనేది కూడా ఆలోచించాలి, ఆ వైపు అడుగులు వేయాలి. వివేకం వికసించిన రోజుల్లో మనుషులు సమాజంలో ప్రశాంతంగా బ్రతకడానికి, కొన్ని అదృశ్య శక్తుల నుంచి బయటపడడానికి, సరైన మార్గంలో నడవడానికి కొన్ని రకాల ఆచారాలు, సాంప్రదాయాలు సృష్టించి వాటికి కొంత విజ్ఞానాన్ని, మరికొంత జ్ఞానాన్ని, కొంత మేధాశక్తిని జోడించి సమాజానికి ఉపయుక్తమైన దైవిక పరిజ్ఞానంతో బోధించారు విజ్ఞులు. అందులో భాగమే పురాణ ఇతిహాసాలు, కథలు, భాగవతాలు, ఇవన్నీ రాశారన్నమాట కవులు, మునులు, రచయితలు. మరి వారు చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని పూలబాటగా చేసుకుందాం. అది దేవుడికి నైవేద్యంగా సమర్పించే అసలైన భక్తి. ఇది ఇవాళ్ళ గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చేటువంటి సందేశం అనే కార్యక్రమం మీకు అందరికి నచ్చిందని ఆశిస్తూ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. నేను మీ అశోక్. దైవతత్వాన్ని అర్థం

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పండగ వేళ పరవశం కాని పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యత.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట వంశోద్ధారకుడు సినిమా కోసం హరిహరన్ చిత్ర పాడిన మల్లెమాల గీతం. అది సంగీతం కోటి సమకూర్చారు. అద్భుతమైనటువంటి గీతం అది, మంచి కంపోజిషన్ అన్నమాట. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనది కనీస బాధ్యత అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి కీలక అంశం అన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం. పండగ పూట రకరకాల వస్తువులు తెచ్చుకుంటాం, అదే శుభం కోరుతూ తెచ్చుకునేటువంటివి, పూజ కోసం వాడుకునేటువంటివి. ఆ మరుక్షణమే, ఆ మరుసటి రోజే, లేకపోతే 2 రోజులు 3 రోజుల తర్వాత అవి ఎలా మారిపోతాయి, వ్యర్థాలుగా మారిపోతాయి. వ్యర్థాలు కదా అని అనుకోము, ఇవి పూజా సామాగ్రి కదా అనుకుంటాము, చాలా పవిత్రంగా చూసుకున్నాం కదా నిన్న మొన్నటి దాకా అనుకుంటాం. కానీ వాస్తవంగా అవి వ్యర్థాలుగా మారిపోతాయి, మన పక్కనే పడేస్తాం అవి. వాటి ద్వారా ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసినా కూడా ఆ స్పృహను మర్చిపోయి మనము మన చుట్టూ ఉన్న అటువంటి పరిసరాలను మనం కలుషితం చేస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మన వస్తువులు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మన ఇంటికి దూరంగా, మన పరిసరాలకు దూరంగా ఎక్కడైతే మనకు ఏర్పాట్లను చేసుకుంటామో అక్కడ వాటిని ఉంచేసి రావాలి, అక్కడ పారేసి రావాలన్నమాట. సో అలాంటి విషయాలను మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ పండగ సందర్భంగా మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం పూజా సామాగ్రి, వాటిని ఉపయోగించి మరి మనం ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము. వాటి ద్వారా ముందే ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో రకరకాల బ్యాక్టీరియాస్ కొత్తగా జనరేట్ అవుతాయి, కొత్తగా పుట్టుకొస్తాయి. వాటి ద్వారా మనం పక్కనే నివసిస్తూ ఉంటాం కాబట్టి వాటి ద్వారా మనకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పాడే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా మన ఆరోగ్యం చాలా ముఖ్యం, మన క్షేమం చాలా ముఖ్యం. సో ఆ క్షేమం కోరుతూ, మన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మనం చేసేటువంటి పనులు, చిన్న చిన్న పనులను మనం పక్కకు పెట్టకుండా అది బాధ్యతగా చేసుకుంటే ఇంకొంచెం బాగా ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది మనం చేసినట్లయితే మనం

సంతోషంగా ఉంటాం. సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో పంటలు పండుతాయి, సమృద్ధిగా పండుతాయి, ఆర్థిక స్తోమత ఆర్థికంగా నిలదొక్కుంటాం. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటే ముడిపడి ఉంటాయి. ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

0: చంటి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగుల గీతం అది గీత రచన వేటర్ సుందరామూర్తి సంగీతం ఇళయరాజ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు సేయోగ రాశులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు సేయోగ రాశులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండగ వేళ పరవశం కాని పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటాం. పండగ పూట భక్తి అనేది చాలా చాలా ముఖ్యం. భక్తితో చేస్తే ఏదైనా కూడా సఫలమవుతుంది అనేది మనకు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి విశ్వాసం అనమాట. సరే, అదంతా ఒక విషయం అయితే దానంతా పక్కకు పెడదాం. ప్రస్తుతం మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, మరి పండగ వేళ ఆ గణనాథుడిని ఇంట్లో కొలువు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము, నిలుపుకుంటాము, ఆ దేవుని ప్రతిష్ఠించుకుంటాం. కాబట్టి మరి ఈ సందర్భంగా మట్టి వినాయకుల్ని వాడతాము. మట్టి వినాయకుల యొక్క ద్వారా మరి మనము పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఎలా దానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని మనం పిల్లలకు ఇప్పటి నుంచి చెబితే రానున్న కాలంలో కూడా మట్టి విగ్రహాలను వాడే సంస్కృతి సాంప్రదాయం వస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాలు, కృత్రిమ రంగులతో చేసినటువంటి రకరకాల రంగులతో చేసినటువంటి విగ్రహాలను వాడితే అది ఏ విధంగా రేపు భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద భయంకరమైనటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం వినియోగించకూడదు, ఉపయోగించకూడదు, దాన్ని అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, మరి ఈ సందర్భంగా మరి వర్షాకాలం ముందుగా రకరకాల విద్యుత్ అలంకరణలు చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ విద్యుత్ కనెక్షన్స్ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, సంబరంలో మునిగిపోతూ ఉంటాము. ఉత్సాహంగా ఆ పండగ వేళ శోభాయమానంగా చేసుకోవడానికి, అలంకరణలు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా మరి విద్యుత్ కనెక్షన్స్ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, విద్యుత్ ప్రమాదాల్లో కూరుకుపోకుండా ఉండాలి, సంబరంగా ఉండాలి, సంతోషంతో విరాచిల్లాలి, వాతావరణం అంతా కూడా ఒక ఆనంద హేలిలాగా ఉండాలి, కేలిలాగా ఉండాలి, ఆ కోలాహలం కనపడాలి. కానీ ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీస్ యంత్రాంగం అంతా కూడా కొన్ని సూచనలు చేశారన్నమాట. ఆ సూచనలు తప్పకుండా పాటించాలి, వాటికి లోబడి మనం కొన్ని పనులు చేసుకోవాలి. పర్యావరణం కోసం, పరిరక్షణ కోసం మనం అందరం కూడా బాధ్యతగా మెదులుకోవాలి అనేది ఇక్కడ మన సారాంశం అనమాట. మరింత విషయం చెబుతా వింటూ ఉండండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు సేయోగ రాశులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు.

0: ఘర్షణ సినిమా కోసం కేకే సుచిత్ర పాడిన పాట విన్నారు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొత్తింటికలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండుగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా చిన్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగ సంబరాల్లో మునిగిపోయాము మనందరం కూడా. అయితే ఈ పండుగల వేళ మంచి మంచి మ్యూజిక్ భక్తి గీతాలు వినే ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో డాన్స్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. అయితే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టకుండా వినసొంపైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం మాత్రమే మనం అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే గుండె సంబంధ రోగులతో వ్యాధులతో బాధపడే రోగులు ఉంటారు, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎంత పెద్ద డీజే సౌండ్ పెడితే అక్కడ మనం ఉన్నప్పుడు విన్నప్పుడు ఆ శబ్ద తాకిడికి గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది, తద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అది ఒక భాగమైతే తర్వాత మనం నిమజ్జనం రోజు రంగు రకరకాల రంగులతో కృత్రిమ రంగులతో చల్లుకుని ఆనంద పర్వశంలో మునిగిపోతూ ఉంటాము. అక్కడ కూడా సహజితమైనటువంటి

0: ఆ పాటలాగా హుషారుగా పండగ సెలబ్రేట్ చేసుకుందాం, పర్యావరణ పరిరక్షణ లో మనం భాగస్వాములు అవుదాము. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇది ఈరోజు ఇచ్చేటువంటి వినాయక చవితి సందర్భంగా మెసేజ్ అన్నమాట. స్టూడియోలో సమయం 12:30. తెలుగులో వార్తలు.
1: బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయం అందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
2: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక్ హీ సాల్ మే 30% వృద్ధి హువా.
1: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్బంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: భాషా కిసీ భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ్ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది ని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియర్పై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా

ఆనించి టైటిల్ ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. దేశ యువతకు స్పూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియసిస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. కొన్ని క్షణాల్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాము.

0: ఇరుముడి సినిమా కోసం జీవి ప్రకాష్ స్వీయ సంగీతంలో పాడిన పాట, అది గీత రచన శివ నిర్వాణ.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: మీరు విన్న పాట చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం సాహితీ చాగంటి ధనుంజయ్ పాడింది. ఇప్పుడు విందాం రాజు వేడ్స్ రాంబాయి సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట.
1: రాజు నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా మీరు విన్న ఆ పాటను పాడినవారు అమిత్ త్రివేది, శశ. ఇది ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో. సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజి ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. రాష్టంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, వినాయక చవితి పర్వదినాన్ని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల వేడుకలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని కడతాబాద్ లో 69 అడుగుల ఎత్తుల కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ కడతపాద్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్టంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కడతపాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ శాఖలతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన మార్గాల్లో పూడికను వెంటనే తొలగించాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు భీమేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలను వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. సిద్దిబుద్ది వినాయక ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రభుత్వ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: మన 5వ సంస్కృతిలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి, ఎల్నినో ప్రభావం ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ వేనాడ ప్రాంతంలో కూడా ప్రధానంగా అనేటువంటి విఘ్నేశ్వరుడు వేడుకోవడం జరిగింది. గత 3 రోజులుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఇదే విధంగా సుఖసంతతో ఉండే విధంగా మరి వారి ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.
1: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక అలంకరణలతో వేదికలను సిద్దం చేస్తున్నారు. విగ్రహాలను ఆయా ప్రాంతాలకు తరలించి ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మంలోని విజయ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విజయ గణపతి ఆలయంలో సుమారు 1500 మంది భక్తులు గణేష్ మాలను ధరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక మండపాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు

చేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ కాగజ్ నగర్ పట్టణంలో కాలుష్య నియంత్రణ మండలితో పాటు వాసవి క్లబ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వినాయకుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మట్టి వినాయకులు మాత్రమే ఉపయోగించాలని, దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించి ఉండ్రాళ్లు, కుడుములు తదితర నైవేద్యాలను సమర్పించారు. వినాయక చతుర్థి పండుగ సందర్బంగా సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పురాతనమైన రేజంతల్ సిద్ది వినాయక, రుద్రారం, గణేష్ గడ్డ ఆలయాలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం నిర్వహించే గణేష్ ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను పూజిస్తున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక ప్రతిమలను మండపాల వద్దకు భక్తులు చేరవేస్తున్నారు. పండుగ సందర్బంగా పూలకు, పండ్లకు రెట్టింపు ధరలు విక్రయిస్తున్నారు. జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో నిర్మించే ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్దిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. ఇప్పటికే 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, మిగిలిన అర్హుల పరిశీలన కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. గృహాల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, లబ్దిదారులు, బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. మొదటి విడత నగదును కేటాయింపు పత్రంలో పేర్కొనే అధికారిక బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ దేవేందర్ చైనాలోని యునాన్ మింజు విశ్వవిద్యాలయంలో 2025-26 సంవత్సరానికి ఉత్తమ విద్యాబోధకుడిగా ఎంపిక కావడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ హుస్నాబాద్ పేరును నిలబెట్టిన డాక్టర్ దేవేందర్ ను హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆగస్టు నెల నెలవారీ నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, దర్యాప్తు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలని, వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ పట్టణంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు డివిజన్ ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. హైదరాబాద్ నగరం సహా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాష్టంలో మరో 2 రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్న రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా ముసురు వర్షం కురుస్తోంది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉదయం వరకు నీటిమట్టం 21.56 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో వరద కాల్వ మీదుగా 170 క్యూసెక్ల మేర నీరు ఇన్ఫ్లోగా వస్తుందని తెలియజేశారు. ఈ నెలాఖరున రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజి ఇళ్ల లబ్దిదారులకు ఈ వారం

త్వరలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. రాష్టంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. షోడం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రశ్న వచ్చేస్తుంది, సమాధానం మాత్రం చాలా షార్ట్ గా పంపండి, ఎందుకంటే ఎక్కువ మంది పేర్లు చదివే అవకాశం ఉంటుంది. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. శుభాకాంక్షలు తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివి మాత్రం టైప్ చేయకుండా నేరుగా సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ప్రశ్న వచ్చేస్తుంది, వ్యాగిల్ డాన్స్ ఏ జీవులకు అనువర్తింపజేసి వాడుతుంటారు? వ్యాగిల్ డాన్స్ ఏ జీవులకు వర్తింపజేసి వాడుతుంటారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ప్రేమకు వెళ్ళాయరా సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మేము అడిగినటువంటి ప్రశ్న, వ్యాగిల్ డాన్స్ ఏ జీవులకు అనువర్తింపు చేసి వాడుతుంటారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా వెంటనే సమాధానం చేసిన వాళ్ళు ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, అలాగే జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వెంకన్న లింగయ్య బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట. వీరు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం పంపారు. వీరందరికీ కంగ్రాట్స్. అలాగే ఇంకా సరైన సమాధానం పంపిన వాళ్ళు నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మురహరి యశోద, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, పాలెంపల్లి ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, కృష్ణ కుమారి ఫ్రమ్ ఖమ్మం, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ హైదరాబాద్ నుండి, గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు ప్రదీప్ కుమార్ ఇంక వారి కుటుంబ సభ్యులు, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్, మిర్యాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక, బిఎన్ఎడ్ నగర్ నుండి మౌనిక బాలు, వినయ్ కుమార్ అమరగుర్తు నుంచి, భూమిదేని లక్ష్మి. వీరు రెండు సమాధానాలు ఇచ్చారు, అందులో సరైన సమాధానం ఉంది. భూమిదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి కరీంనగర్ జిల్లా నుంచి, అప్పలరాజు పెడన నుండి జక్రంపల్లి నిహారిక, అరుణ రాజేందర్ నిమ్మాని గ్రామం నుంచి కొన్న వెంకటేశం, హేమలత పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, తోట సంతోష నిఖిల, సేరే సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, చంపాపేట నుండి రాధ వారి కుటుంబ సభ్యులు, కనకరావు పెడన నుండి, పంతాడి శ్రీనివాసరావు మరుపల్లి నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ వీరు ఇంకా కూడా చాలా మంది ఆన్సర్ చేశారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్.

నుండి ఇంకా చాలా మంది కూడా చేశారు. మరి టైం అయిపోయిన తర్వాత, పాట అయిపోయిన తర్వాత వచ్చింది అనమాట ఆన్సర్స్. వీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగా హెడ్స్ మనం వింటున్నాం. ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు గనక సమాధానాలు ఇస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం. ఒకవైపు వినాయక చవితి సందడి, మరొక వైపు మనం ప్రశ్నలు వేస్తున్నాము, సమాధానాలు పంపుతున్నారు. ఇదొక సందడి. ఈ రెండు సందడిల మధ్య మరి ఆ సందడిని వదిలిపెట్టి ప్రశ్నల కోలాహలంలోకి వచ్చేశారు మన అభిమాన శ్రోతలందరూ కూడా. సరైన సమాధానం పంపుతూ ఆ స్పోర్టినెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు? వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇరవై శతాబ్దం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటున్నారు.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ప్రయత్నం చేశారు. ఎప్పట్లాగే వారికి ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకే తెలీదు, ఉన్న సొంత నాలెడ్జ్ తో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది మెదడుకు పదును పెడుతున్నారు. అయినప్పటికీ ఆన్సర్ మాత్రం దొరకలేదు ఎవరికి. ఒక్క శ్రోత మాత్రమే సరైన సమాధానం చేశారు. వారు ఎవరు అంటే, మరి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ నర్సంపేట నుంచి బాలకృష్ణ, వీరొక్కరు మాత్రమే సరైన సమాధానం చేశారు. అందులో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించింది, వోల్టాబియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు అంటే, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నియంత్రించేందుకు ఈ మెథడ్ను వాడతారనమాట. వీరు డెంగీ అని సమాధానం ఇచ్చారు. ఆ డెంగీ అనేది దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి వీరు సరైన సమాధానం పంపినట్టుగా మనం భావించాలి. స్పెషల్ కంగ్రాట్స్ వీరికి. మరి వినాయక చవితి పండుగ ద్వారా వీరికి విజయం చేకూరింది. అలాగే మన శ్రోతలందరూ కూడా అందరికీ విజయం చేకూరాలని, ప్రతి చేసి ప్రతి పనిలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా మీకు విజ్ఞానం వినోదంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తోంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగించే కెమికల్ ఏది, రసాయన పదార్థం ఏది, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట పెద్ద అన్నయ్య సినిమా నుంచి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

అగ్ని ప్రమాద నిరోధకల తయారీలో ఉపయోగించే కెమికల్ ఏది అని మనం ప్రశ్న వేశాము. చాలా మంది శ్రోతలు చాలా సమాధానాలు దగ్గరగా ఉన్న సమాధానాలు చేశారు, కానీ సరైన సమాధానం చేయలేదు ఒక్కళ్ళు కూడా. కానీ ఇక్కడ అందరిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, బరిలోకి దిగాక ఓటమి గెలుపు అనేది చూసుకోవద్దు. చివరి వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అది పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉండాలి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన అభిమాన శ్రోతలు. చాలా మంది అంటే చాలా మంది శ్రోతలు కూడా అందరు సమాధానం చెప్పి ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. సరైన సమాధానము ఏంటి అంటే, హైడ్రోఫ్లోరోకార్బన్స్ HFC ఈ కెమికల్ను వాడతారనమాట. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పలేదు కాబట్టి సమాధానం చెప్పిన క్రెడిట్ మొత్తం గోస్టు FM వివిధ భారతి 102.8 MHz చెందుతుంది. సో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ సమాధానం చెప్తారనుకుంటున్నాను ఈ ప్రశ్నకు. మనిషి చేతిలో తయారై వారిని నియంత్రిస్తుంది ఏంటి? మనిషి చేతిలో తయారై మనిషిని నియంత్రిస్తుంది అది ఏంటి? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం చేయండి. 0402324085 నెంబర్కు. మనం అడిగే ప్రశ్నలు సాదా సీదా ప్రశ్నలు కావు, ఇవి పోటీ పరీక్షల్లో తరచుగా కాదు అడిగేటువంటి చాలా టిపికల్ క్వశ్చన్స్ అనమాట. మనము తెలుసుకోవడమే కాకుండా ఇతరులను కూడా మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు ఎలాగో అందరూ విద్యావంతులే అయి ఉంటారు, మీ పిల్లలు కానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకోవాలి, మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పడానికి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీరు వింటున్న పాట ప్రేమ కథ సినిమా నుండి, గానం సౌమ్య, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌదరి.

మీరు వింటున్నారు అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో మేము అడిగేటువంటి ప్రశ్నలకు చాలా యాక్టివ్ గా సమాధానాలు ఇస్తున్నారు. కాకపోతే ఆ స్పోర్టివ్నెస్ మాత్రమే మనం కంటిన్యూ చేయాలి. నిజంగా వీళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పాలి. సమాధానం ఏదైనప్పటికీ మనం కూడా పోటీలో ఉండాలి అనే ఆ కసి, ఆ పట్టుదల, ఆ సంకల్పం అనేది చూడండి. అది నిజంగా ఎవరైనా హెడ్సప్ చేస్తారు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మనిషి చేతులు తయారై మనిషిని నియంత్రిస్తుంది, దీనికి అదేంటి అని మనం ప్రశ్న వేశాం. దీనికి చాలా మంది శ్రోతలు, ఎప్పటిలాగే పార్టిసిపేట్ చేసే శ్రోతలందరూ కూడా సమాధానం చేశారు. కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. సరైన సమాధానం చెప్పిన వాళ్ళు పడిగల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి, లతా పోచారం నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేశం సుగుణ వారి కుటుంబ సభ్యులు దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి, పంతాడి శ్రీనివాసరావు మురుకొల నుంచి, గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కనకారావుపేట నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపారు. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, డబ్బు. సరైన సమాధానం ఏంటంటే డబ్బు. మనిషి చేత తయారై మనిషిని నియంత్రిస్తుంది డబ్బు. ఇది నిజంగా మనకు కనిపించేటువంటిది అదనమాట. అన్ని దీంతోనే వస్తాయి అని అనుకుంటాము, కానీ కొన్ని కొన్ని రావు. కానీ మేజర్ పార్ట్ ఇది అనమాట. సరే, ఇది ఆన్సర్.

మరొక ప్రశ్న వచ్చేస్తుంది. అన్ని తెలుసు కానీ ఎప్పుడూ ఏం మాట్లాడదు, ఏంటది? అన్ని తెలుసు కానీ ఎప్పుడూ ఏం మాట్లాడదు. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట మెకానిక్ అల్లుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన జీట్ సాంగ్. గీత రచన భువన చంద్ర, సంగీతం రాజ్కోటి.

షోడం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, అన్ని తెలుసు కానీ ఎప్పుడు ఏం మాట్లాడదు, ఇది అది ఏంటి అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే చటుక్కున సమాధానం చేశారు పడిగల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి ఆడెప్ సంతోష్ కుమార్, కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, ఆర్మూర్ నుంచి రాధ, నిహారిక అరుణ, రాజేందర్ జక్రాన్పల్లి నుండి, వీరు వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్, బెల్లంపల్లి నుంచి వెంకన్న, అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుంచి పంతాడి శ్రీనివాసరావు, మోరిపల్లి నుండి అప్పలరాజు పెడన, కీర్తి రాజ్కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, దస్తగిరి సంధ్య, పెదటూరు కడప జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేశం, హేమలత, మొహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మెడ నుండి తోట సంతోష్, నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, చిలక నారాయణ అనసూయ, యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు గంగాధర శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, కనకరావు పెడన, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదురూరి కళ్యాణ్ చారి నిజామాబాద్, వికిలి బజార్ నుండి మురహరి యశోద, మిర్యాల తిరుమలయ్య ఆండాలు శ్రీనివాస్, షాపల్లి నుండి పుట్టపాక భవాని వెంకట్, మిథున్ మాస్టర్, తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి వీరు చిలకమరి ఉపేంద్రాచారి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ శ్యామల, హైదరాబాద్ బిఎన్ఎడ్ నగర్ నుండి మౌనిక బాలు, వినయ్ కుమార్, పాలెం పోలేయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, నందిపేట నుంచి వెంకటేష్ వీరు రాంగ్ చేశారు, గజ్వేల్ నుంచి సర్ల వెంకటేశం, సుగ్న రామ్ ప్రసాద్, వీర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, కొత్తూరు నుంచి పూర్ణ చంద్రశేఖర్ రావు, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుండి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ ధనరాజ్ సునీత, సేరే బాలాజీ సావిత్ర కుబేర్ నిర్మల్ జిల్లా నుండి వీరు సరైన సమాధానం చేశారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి సరైన సమాధానం ఏంటి అంటే పుస్తకం. పుస్తకానికి అన్ని విషయాలు తెలుసు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు అని కూడా మనందరికీ తెలుసు. మరి అవి ఎప్పుడు స్వయంగా మాట్లాడు కాబట్టి అది విషయం అనమాట. ఇంకా రకరకాలుగా ఆన్సర్ చేశారు. వారందరికీ ఫుల్లీగా నాలెడ్జ్ ఉందని తెలుసు. బట్ ఇక్కడ పుస్తకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట. మనసుకు అన్ని తెలుసు అనేది అనుకుంటాం, కానీ పుస్తకాల్లో రాసినవి ఏంటి అంటే శాస్త్రవేత్తలు, పండితులు, తర్వాత ఇంకా విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి పరిశోధన గ్రంథం అందులో రాశారనమాట. సో అది వాస్తవాలకు ప్రతిరూపాలన్నమాట. పుస్తకాలకు తెలియకుండా మనదే ఉండదు. మనకు తెలిసింది కూడా పుస్తకాల ద్వారానే మనం చెబుతాం కాబట్టి అది సరైన సమాధానం. ఇది ఇవాల్టి షోటం కార్యక్రమం. కార్యక్రమంలో చాలా మంది పార్టిసిపేట్ చేసి మీ సమయాన్ని వెచ్చించి కార్యక్రమానికి మరింత ఎప్పటిలాగా బ్యూటీని అందించినందుకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఇవాల్టి షోటం కార్యక్రమం. నమస్తే.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఏదో చెయ్యాలనే తపన, మనకంటూ ఒక గోల్డెన్ పేజ్ ఉండాలనే సంకల్పం, చరిత్రలో నిలవాలనే ఆకాంక్ష, ఏమైనా సరే సాహసం చేయాల్సిందే, లక్ష్యం నెరవేరాల్సిందే అనే గట్టి పట్టుదల కసి, ఇలాంటివెన్నో ఆశయ సిద్ధి కోసం పెట్టుకున్న, గమ్యం చేరే వరకు విశ్రమించని ఒక అరుదైన రికార్డ్స్ను సాధించిన సాహసి గురించి ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో తెలుసుకుందాం.

రోబో సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో సుజనే కసిన్ పాడిన పాటది మనం శక్తిశీలి కార్యక్రమంలో ఒక మహిళ గురించి, ఒక మహిళా క్రీడాకారిణి గురించి, ఆమె సాహసం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఎస్పెషల్లీ ఇది. మన చుట్టూ ఎన్నో అల్లుకుపోయిన బంధాలు, పైగా కొన్ని కట్టుబాట్లు, బలహీనతలు, కొందరు నూరి పోసే పెరిగితనం, కొందరు వెనక్కి లాగే ప్రయత్నాలు, వివక్షత అడ్డుపెట్టి లక్ష్యానికి మసిపూసే ప్రయత్నాలు, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా బలమైన విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం, కఠోర సాధన ముందు ఏవీ కూడా పని చేయవు సరికదా ఆశ్చర్యపోవటం, ఆ తర్వాత అభినందించటమే తర్వాయి. ఏంటి ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నారు, ఏంటైనా ఆలోచిస్తున్నారు కదా? ఎస్, చెబుతా వింటూ ఉండడే. ఇది మీ అభిమాన FM వివిధ భారతి 102.8 MHz.

కలిజ సినిమా కోసం హేమచంద్ర శ్వేత పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఒక మహిళా క్రీడాకారిణి సాధించిన ఒక గొప్ప అద్భుత విజయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విధాత విధిరాతన తలదన్ని ఏకంగా అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళగా ప్రపంచ రికార్డు సాధించి ప్రపంచానికి సవాల్ విసిరిన ఒక మహిళా క్రీడాకారిణి ఆమె సక్సెస్ ఏంటో చెబుతా, మరి ఆమె పడినటువంటి శ్రమ ఏంటి, ఆమె చేసిన పోరాటం ఏంటి, నిజంగా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి ఇలాంటి వాళ్ల జీవిత చరిత్ర, ఇలాంటి వాళ్ళ యొక్క సాహసాలను అప్పుడప్పుడు ప్రపంచానికి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా విశేషాలతో, సక్సెస్ స్టోరీలతో విద్యుత్ భారతి FM 102.8 మెగాహెడ్స్ వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM.

ఏమండోయ్ శ్రీవారు సినిమా కోసం టిప్పు గంగపాటిని పాట విన్నారు. గీత రచన ఆనందశ్రీరామ్, సంగీతం శ్రీకాంత్ దేవ. మన వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. సాహసం ఉన్నతంగా ఉన్నప్పుడు ఏ అంగవైకల్యం అడ్డు కాదు అని చేసి నిరూపించిన, అరుదైన ఘనత సాధించిన ఘనపాటి ఆ వనిత తన కుడికాలు దుండగుల చేతుల్లో పోగొట్టుకున్నప్పటికీ కృత్రిమ కాలు

అమర్చుకుని మరీ సాహసయాత్రను చేయటం అంటే తన ఆత్మవిశ్వాసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొక్కవోని దీక్ష ఆమె సొంతం. కృత్రిమ కాలుతో తన 25వ ఏట ప్రపంచంలో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళగా చరిత్రకే చరిత్రను సృష్టించిన సాహస వీర నారిమణి ఆమె. ఆమె ఎవరూ కాదు, వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సింహ. ఆమె జీవిత ప్రయాణంలో జైత్రయాత్రలో ఎదుర్కొన్న మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం ఉదిత్ నారాయణ చిత్రపడిన పాట విన్నారు. ఇప్పుడు శక్తిశీలి కార్యక్రమంలో అరుణిమ సింహ సాధించిన సక్సెస్ స్టోరీ, తర్వాత ఆమె క్రీడా జీవితం, ఆమె అంగవైకల్యం రావడానికి గల కారణాలేంటి, ఆమె చేసిన సాహసం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఒక 45 నిమిషాలు సరిపోదు. కారణం ఏంటంటే ఆమె సాధించిన జీవితం, సాధించినటువంటి విజయాలు చాలా చాలా ఉన్నాయి. అందులో తన కాలు ఎలా పోగొట్టుకున్నారు, తర్వాత దుండగులు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఎందుకని ఆమె దాడి చేశారు అనే అంశాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఆమె హిస్టరీలో. అవన్నీ కూడా సమయం దొరికినప్పుడు చదవండి, బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాము, ఎంతో మందికి మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతాము. అయితే రైలు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం గొలుసు కోసం ఆ బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మధ్య తూపులాటలో వారి నుంచి ధైర్యంగా ఎదుర్కొని ఆ సమయస్ఫూర్తితో వారి నుంచి తప్పించుకోవాలనే ఒక సాహసం చేసిందనమాట, చేశారనమాట ఆమె. ఆ పరంపరలో, ఆ నేపథ్యంలో ఆమె రైలు నుంచి దూకడం, ఆ తర్వాత ఎవరు చూడకపోవటం, అందులో కాలు విరిగిపోవటం, అదంతా జరిగింది. అది ఎంత అరిచినా కొన్ని గంటల వరకు కూడా అది ఒక విషాదకర సంఘటన అనమాట. కానీ అందరినీ ఆలోచింపజేసేటువంటి అంశము. కానీ ఆ సమయంలో కూడా ఆమె ఆ సాహసం, ఆమె ధైర్యం, తెగువ, అదన్నీ కూడా నిజంగా ఎంతో మందికి ఆదర్శం అనమాట. అలాంటి గొప్ప వీర వనిత క్రీడాకారిణి, సాహసశీలి మన అరుణిమ సింహ.

మీరు విన్న పాట లక్ష్మీ సినిమా కోసం రాజేష్ గంగా బృందం పాడిన పాట విన్నారు. మనం చిత్శీల కార్యక్రమంలో అరుణిమ సింహ మొట్టమొదటి దివ్యాంగురాలు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వీర నారిమణి సాహసి అరుణిమ సింహ మాజీ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. తన బలమైన ఆకాంక్ష మేరకు సిఐఎస్ఎఫ్ లో చేరాలనే లక్ష్యంతో పరీక్షలు కూడా రాశారనమాట. ఆమె 2011 ఏప్రిల్ 12 లక్నోలో ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. అదే కంపార్ట్మెంట్ లో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ రైలు నుంచి కిందికి దూకేశారు. దూకినప్పుడు తాను ఏంటి అంటే పక్క ట్రాక్ లో పడిపోయారనమాట. అదే సమయంలో రైలు వస్తున్నటువంటి విషయాన్ని గమనించలేదు. గమనించే లోపే ఆ రైలు ఆ కాలు మీద నుండి వెళ్లిపోయింది. వెంటనే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చికిత్సలో కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ విషయాన్నంతా కూడా అప్పటికే వార్తల్లో మొత్తం అందరికీ తెలిసిపోయింది. కానీ ఆమె చేసినటువంటి సాహసాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆమెకు రైల్వేలో ఉద్యోగం కూడా ఇచ్చారనమాట. అయితే మానవతా దృక్పథంతో ముఖ్యంగా అక్కడ ఏంటంటే సమయస్ఫూర్తితో ఆ దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె చేసినటువంటి ప్రాణాలకు తెగించి చేసినటువంటి అంశం. రైలు వస్తోంది, రైలు ట్రాక్ మీద కాలు రైల్వే కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. అసలు అది ఊహించుకుంటేనే

భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సమస్యలు కానీ ఇంకేవైనా సవాళ్ళు ఎదురైనప్పుడు ధీటుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. తర్వాత కాళ్ళు మళ్ళీ కృత్రిమంగా కాలు అమర్చుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం, ఇది ఎంత పెద్ద విషయం అండి. సో అలా కొంతమంది గుండె ధైర్యం పట్టుదల ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, చాలా ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట, అవి మనం మాటల్లో చెప్పలేము. వాళ్ళు సాధించిన విజయాలను చూస్తే ఏంటి ఔరా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఏంటంటే మనము కొన్ని విషయాలను విశ్లేషిస్తే ఒకనొక సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళకి మనం ఓదార్పునిస్తూ ఉంటాం. కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక రకమైన ఓదార్పిస్తాం, కొన్ని సమయాల్లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వాళ్ళకు ఒక రకమైన ఓదార్పునిస్తాం, ఒక్క మార్కుతో ఒక ర్యాంక్ మిస్ అయిన వాళ్లకు ఒక రకమైన ఓదార్పునిస్తాం, అలా ఒక సెకండ్లో ఒక బంగారు పథకాన్ని కోల్పోయిన వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తాం. తర్వాత అసలే ఆ పోటీలో నిల్చొని అసలు ఆ కింది స్థాయిలో కూడా రానప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఓదార్పునిస్తాం, సానుభూతి ప్రకటిస్తాం. అలా లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు కాలు పోయింది, కాలు మళ్ళీ కృత్రిమ కాలు అమర్చుకున్నారు, సాహసం చేయాలని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఒక సంకల్పం ఉంది, దానికి ఏ రకమైనటువంటి ఓదార్పునివ్వాలి, దానికి ఏ రకమైనటువంటి ప్రోత్సాహం అంత ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు లేని సమయంలో, జీవితం నెట్టుకొస్తున్నటువంటి సమయంలో బ్రతకాలనే వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తాం, బాగా లక్ష్యం గొప్పగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తూ ఉంటాం, ఒక రకమైన ప్రేరణని తర్వాత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు అవి చాలా చాలా గమ్మత్తుగా ఉంటాయి, అవి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది, ఎంతో మందికి మార్గదర్శంగా నిలుస్తారు. అలాంటి వాళ్ళ జీవిత చరిత్ర నిజంగా అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి, అప్పుడప్పుడు మీకు కూడా పరిచయం చేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనం జీవితంలో సక్సెస్ సాధించడానికి చాలా ఉపయోగపడతాయనేది మా అభిప్రాయం అన్నమాట. అభిప్రాయమే కాదు, అదే నిజం. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం అందరికి బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. ఇది ఇవాళ్టి అరుణిమ సింహ. అరుణిమ సింహ సాధించినటువంటి చైత్రయాత్ర ఎప్పుడో ఒకసారి మీకు వీలు దొరికినప్పుడు వాళ్ళ చరిత్ర చదివితే ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి, హృదయం ద్రవించిపోతుంది, మనం కూడా ఏదో చేయాలనే ఒక ఆలోచన అలా ఒక స్పార్క్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. అది వాళ్ళ యొక్క గొప్పతనం.

మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఎంత తెలివిగా నడుచుకున్నప్పటికీ, ఎంత విద్యావంతులు అయినప్పటికీ ఎక్కడో చోట వారికి నిరాధరణ అనేది వస్తూ ఉంటుంది. కానీ వాటన్నింటినీ అధిగమించి మేము సైతం అంటూ అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తూ ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి ఎదుగుతున్నారంటే నిజంగా వాళ్ళందరికీ సల్యూట్ చేయాల్సిందే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 49 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్లీ సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

0: शक्ति आपके एलेक्सा डिवाइस पर भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో చిత్రసీమ, ఇందులో తెలుగు సినీ గీతాలు వింటారు.

స్వాగతం. కార్యక్రమంలో ముందుగా కూలీ నంబర్ 1 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ దాసరి నారాయణ గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ఆట ఈ చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రమాణాలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీమంజునాథ. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాట గీత రచన శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగనాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ముకుంద. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం మిక్కీజే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరామదాసు ఈ చిత్రం కోసం. హరిహరన్ చిత్ర ఆలపించిన ఈ పాట గీతరచన రామదాసు, సంగీతం ఎంఎం కీరవాణి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: గోపాల గోపాల ఈ చిత్రం కోసం హరిచరణ్, ధనుంజయ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట చక్రం. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం చక్రి.
2: కృష్ణ కృష్ణ కృష్ణ.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM బ్యాండ్ 103.5 MHz పై మా ఈ ప్రసారం. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట గణేష్. ఈ చిత్రం కోసం రంజిత్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం మిక్కీజే మేయర్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దేవుళ్ళు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జొన్న విత్తుల గీతం. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట వినాయక చవితి. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం ఇద్దరం మైలుతో. ఈ చిత్రం కోసం సురాజ్ జగన్ ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. దేశభక్తి గీతం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయూ విరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం

శివశంకరుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్ట్రంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకుడు రామచంద్రరావు పాల్గొంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని ప్రార్థించారు. మరోవైపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పీ మహేష్ బి గేతే అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో, పరస్పర గౌరవంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు విఘాంతం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా పలు గణేష్ మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో నల్గొండ నగర ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మానవతా దృక్పథంతో స్పందించి ఒక పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అండగా నిలిచారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన మామిళ్ల పద్మ ఇందిరమ్మ పథకం కింద దరఖాస్తు చేసుకోగా సాంకేతిక కారణాలతో ఈ దశ పోర్టల్లో ఇల్లు మంజూరు కాలేదు. అయితే ఈ విషయం తెలియని లబ్దిదారు ఇల్లు మంజూరైందనే నమ్మకంతో అప్పు చేసి తన సొంత స్థలంలో ఇంటి బేస్మెంట్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి మామిళ్ల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ పరిశీలించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మామిళ్ల పద్మ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ ను అందజేశారు. ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి తెలియజేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆదేశాలతోనే ఇటీవల అసెంబ్లీ గేట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారని కెకె మహేందర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు తోడు రెయిన్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జంట జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడింది.

0: గేట్లు తెరిచి మూసి నదులకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన సూర్యాపేట జిల్లా కోదాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సింగరేణి సంస్థ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవ, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 300కు పైగా కంపెనీలు హాజరు కానున్నాయని వెల్లడించారు. సుమారు 4,000 మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. ప్రఖ్యాత కరితబాద్ మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈరోజు తొలి పూజ నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: మూడు కాలేజీలలో

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఇప్పుడు వినండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జి శివాజీ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ఇక 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పొట్టేళ్ల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్, తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ఈ కార్యక్రమం అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం గ్రామ యువ రైతు గోనె నరేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాలంటి సినీ గీతాలు. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంకాల ప్రసారంలో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజన్ల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు. ఈ కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
7: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
8: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
9: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
2: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
2: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి. శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జి శివాజీ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
5: మందికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
6: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
7: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
9: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
10: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
9: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
8: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి

0: ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం. జి శివాజీ బృందం ఆలపించిన జానపద గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జి శివాజీ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1 టైర్ 2 పరీక్షలు, అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత లేదా డిప్లొమాతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 7 క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, విద్యార్హతలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ pgimer.edu.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 3 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూట్

0: నేషనల్ క్రెడిట్ విభాగాలలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 ఖాళీలు, క్రెడిట్ అనలిస్ట్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1100 ఖాళీలు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్ సేల్స్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా డిప్లొమా లేదా ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇందులో ఏదైనా ఒక విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. సిఏ అర్హత ఉన్నవారికి కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 1, 2026 నాటికి 21 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 24, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్దికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 6వ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.

0: जो लोग भाषाओं के बीच में विवाद खड़ा करना चाहते हैं उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है। अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर। इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें।
1: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి సహకారం అందించినందుకు 11 సంస్థలు వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేందర్గిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు.

అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించారు.

0: ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడవసారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పొట్టేళ్ల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్. తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్. ఈ కార్యక్రమం అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామ యువరైతు గోని నరేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ముందుగా వినండి పొట్టేళ్ల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్. తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం.
1: పొట్టేళ్ల పెంపకం, యాజమాన్యం మరియు మార్కెటింగ్ గురించి తెలియచేయడానికి సోమారం గ్రామం పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చేశారు. వారిని అడిగి పొట్టేళ్ల పెంపకం గురించి మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజశేఖర్ గారు.
2: నమస్కారం సార్.
1: మరి నిరుద్యోగ యువతకు, యువ రైతులకు, భూమి లేని పేదలకు మరి గొర్రెల పెంపకం వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది?
2: జనరల్ గా తెలంగాణలో గొర్రెల పెంపకం అనేది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న వ్యవసాయ వృత్తి. సో దీంతో నిరుద్యోగ యువతకు కూడా మరియు రైతులకు మంచి ఉపాధి లభిస్తుంది. ఈ గొర్రెలను ఎందుకు జీవనోపాధిగా ఎంచుకోవాలనుకుంటే గొర్రెల

0: పెంచుకోవడానికి పెట్టుబడి అనేది తక్కువ అవుతుంది. సాధారణంగా ఆవులు గేదెలు కొనుగోలు కంటే కూడా వీటి కొనుగోలుకు పెట్టుబడి తక్కువ. అదేవిధంగా ఇవి తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ పంటలు పండని ప్రాంతాల్లో తర్వాత పంట అవశేషాలను గట్ల మీద పెరిగే గడ్డిని గుట్టల చుట్టూ కొండల చుట్టూ పెరిగే గడ్డిని తిని అవి మనకు మంచి లాభాలను ఇస్తాయి. కాబట్టి తక్కువ పెట్టుబడితోటి ఉపాధితో పాటుగా మంచి జీవనభృతి కూడా లభిస్తుంది. కాబట్టి మనం ఈ గొర్రెల పెంపకం వైపుకు ఎక్కువగా మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంది.
1: అంటే గొర్రెల పెంపకం నిరుద్యోగ యువతకు బాగా లాభదాయకం అంటారు.
0: అంటే ఏ ఉపాధి లేని వాళ్ళకు వెంటనే ఉపాధి సాధించుకోవాలి అనుకుంటే తక్కువ పెట్టుబడితోటి మనకు ఒక ఉపాధి మార్గం అనేది దొరుకుతుంది.
1: మాంసం ఉత్పత్తి కోసం మరి వాణిజ్య పరంగా ఏ జాతి గొర్రెలను ఎంచుకోవాలి, మరి ఎలాంటి గొర్రెలను ఎంచుకుంటే లాభదాయకం? మరి
0: ఒకప్పుడు మనకు తెలంగాణ లోపల దక్కని జాతి గొర్రెలు అనేవి ఉండేవి. వాటి లోపల కొంత ఊల్ అంటే ఉన్ని అనేది ఎక్కువగా లభించేది. ఆ ఉన్నిని మనకు ఇక్కడ తెలంగాణ జాతి గొర్రెల ఉన్ని కూడా ఆర్మీలో ఉపయోగించేది. కాకపోతే ఇప్పుడు గొర్రెలకు ఉన్నికి డిమాండ్ తగ్గిపోవడం వల్ల మాంసంకి డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల మాంసం ఎక్కువ అధికంగా వచ్చే జాతులు అనేది పెంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపాలి. అందులోపల నెల్లూరు బ్రౌన్ కానీ, నెల్లూరు బ్రౌన్ క్రాస్ కానీ, నెల్లూరు పల్లా కానీ, నెల్లూరు జొడిపి కానీ ఇలాంటి బ్రీడ్లని ఎంచుకుంటున్నారు. ఈ బ్రీడ్లతోటే ఈ తక్కువ సమయం లోపల ఎక్కువగా మాంసం పెరిగి బరువు పెరిగి రైతుకు మంచి లాభాలను అందించే అవకాశం ఉంటుంది.
1: మరి ఇవి బయట అంటే వాతావరణానికి బాగుంటుంది.
0: ఇవి ఇవన్నీ కూడా మన వీటి నెల్లూరు బ్రౌన్ యొక్క నేటివ్ ట్రాక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లా లోపల ఇది ఎవాల్వ్ అయింది. కాబట్టి మనకు ఆంధ్ర తెలంగాణ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం ఇవన్నీ కూడా సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి మన తెలంగాణ లోపల ఇవి సర్వైవ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది.
1: గొర్రెలను తీసుకున్నప్పుడు మరి వాటి పాక నిర్మాణంలో కానీ, వాటి షెడ్ నిర్మాణంలో కానీ ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, మరి అలా ఏ విధంగా చేసుకోవాలి?
0: జనరల్ గా మనకి పాకలు అనేవి, గొర్రెల పాకలు అనేవి ఇప్పుడంతా స్టైలిష్ షెడ్స్ వేస్తున్నారు, రేకులు పెట్టి అంతా. కానీ ఇంతకు ముందు మామూలుగా తాటి కమ్మలతోటి, తర్వాత వెదురుగా తాటి అవి వాటితోటి చేసేవాళ్ళు. దాంట్లో తక్కువ పెట్టుబడి ఉండేది, పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా లాభం అనేది ఎక్కువ ఉండేది. కాకపోతే ప్రస్తుతానికి కొంచెం ప్రజలు కూడా అప్డేట్ అయ్యి కొంత మోడర్న్ షెడ్స్ వేస్తున్నారు. జనరల్ గా ఈ పాకలు అనేవి ఎత్తైన ప్రదేశంలో ఉండాలి, అంటే ఉన్న ప్లేస్ కంటే కొంత నార్మల్ గా ఉండే ప్రదేశం కంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండండి. సూర్యరశ్మి మంచిగా తగిలేటట్టు ఉండాలి. తూర్పు పడమర దిశలో కట్టుకోవాలి. వర్షపాతం ఎక్కువ ఉండే చోట నేల నుండి 1 మీటర్ ఎత్తులో జనరల్ గా బల్ల లాంటివి కొంచెం హైట్ వేసుకుంటే, ఎలివేటెడ్ ప్రా వేసుకుంటే గనక వాటి మూత్రము పెండ అనేది అపరిశుభ్రం కాకుండా వాటికి వ్యాధులు రాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఎలివేటెడ్ షెడ్ కూడా వేసుకోవచ్చు. ఈ ఎలివేటెడ్ షెడ్ల వల్ల మంచి లాభం ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది, కాకపోతే దానివల్ల లాభాలు కూడా ఉంటాయి. ఎలివేటెడ్ షెడ్ వల్ల ఏమైందంటే వాటి యొక్క మూత్రం కానీ పేడ కానీ కిందకి పడిపోతుంటాయి, అంటే గొర్రెలకి సంబంధం లేకుండా ఉంటుంది, పడుకున్నప్పుడు వాటికి అంటం అన్నట్టు. సో దానివల్ల వాటి పరాన్నజీవులు ఆటో ఇన్ఫెక్షన్ అంటే వాటంతటా వాటి ఈ పరాణజీవి మళ్ళీ దానికే సోకకుండా వేరే గొర్రెలకు సోకకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఎత్తైన ప్రదేశాల్లో ఎత్తైన షెడ్లు, ఎలివేటెడ్ షెడ్లు చేయడానికి ప్రజలు సుముఖత చూపుతున్నారు.
1: అంటే ప్రస్తుతం మరి ఏ వయసులో ఉన్న పొట్టేలు పిల్లలను కానీ గొర్రెలను కానీ ఎంపిక చేసుకోవాలి?
0: సాధారణంగా మనము 3 నుంచి 4 నెలలు అంటే తల్లి దగ్గర పాలు మరిచే పిల్లలను, అదేవిధంగా చిన్న కొమ్ము బయటికి వెళ్ళాలి, పొట్టేలు పిల్లలు కాబట్టి కొమ్ములు ఉంటాయి కాబట్టి చిన్న కొమ్ము బయటికి వెళ్ళేటట్టు చూసుకున్న తర్వాత అట్లాంటి పిల్లలను చూజ్ చేసుకోవాలి. అట్లాంటి పిల్లలను చూజ్ చేసుకున్నట్టయితే మనకి తల్లి పాలు మరిచిన మేత పట్టిన పిల్లలు అయితే తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ పాలు తీకే పిల్లలను తెచ్చుకున్నట్టయితే, పాలు తాగే పిల్లలను తెచ్చుకున్నట్టయితే వాటికి బరువు మళ్ళీ పాలకు అలవాటు ఉంటుంది కాబట్టి బరువు అంత తొందరగా రాదు. అదేవిధంగా వాటిని మనం ఒక ప్రాంతం అంటే అంగడి నుంచి కానీ ఒక రైతు దగ్గర నుంచి కానీ కొనుక్కొస్తాం కదా, కొనుక్కొచ్చినప్పుడు వెంటనే మనకి ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. గొర్రెల లోపల ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ప్రయాణ స్ట్రెస్ను తగ్గించుకోవడానికి వెంటనే రాగానే ఓఆర్ఎస్ కానీ రెస్టోబాల్ కానీ ఇట్లాంటి లిక్విడ్స్, వాటి ఉపశమనం కలిగించే లిక్విడ్స్ తాగిపించినట్టయితే మనకి చనిపోయే రేట్ అనేది తక్కువ ఉంటుంది ఒకటి. రెండవది రాగానే విమరాల లాంటి బలమైన బలవర్ధకమైన ఆహారాలు కూడా అందించాలి. మూడవది వాటి నట్టల మందు కూడా తాగించాలి. వాటికి నట్టల మందు తాగించారా లేదా అని చెక్ చేసుకొని, అమ్మ ఎక్కడైతే మనం కొంటామో అక్కడ నుంచి చెక్ చేసుకొని వెంటనే రాగానే నట్టల మందు తాగించినట్టయితే వాటికి రోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
1: గొర్రెల పాకలో మరి ఒక్కొక్క జీవానికి ఎంత స్థలం కేటాయించాలి?
0: దాదాపుగా ఒక్కో గొర్రెకు 1 నుంచి 1.5 చదరపు మీటర్ల అంటే కవర్డ్ ఏరియా అంటే షెడ్ కింద తర్వాత ఓపెన్ ఏరియా అనేది సేమ్ 1.5 to 2 meters అనేది ఓపెన్ ఏరియా. అంటే గొర్రెల షెడ్ ఎట్లా ఉండాలంటే కవర్డ్ ఏరియా ఉండాలి, ఓపెన్ ఏరియా ఉండాలి. రాత్రి అంతా షెడ్ కింద పడుకోవాలి గొర్రెలు, మళ్ళీ పొద్దున్న లేసి వచ్చి బయట ప్రాంతంలో పడుకోవాలి గాలి వెలుతురు కోసం.

0: అట్లా అయితే మనకి ఈ అపరిశుభ్రం అనేది తగ్గి, పరిశుభ్రత అనేది పెరిగి మనకి వ్యాధులు రాకుండా అవకాశం ఉంటుంది.
1: ఈ సాంద్ర పోషణ విధానం ద్వారా గొర్రె పిల్లలను త్వరగా ఎలా పెంచుకోవచ్చు, ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు?
0: అయితే ఈ 3 నుంచి 4 వయసు తెచ్చిన పిల్లలు వెంటనే మేత పట్టాయి కాబట్టి కొద్ది కొద్దిగా వాటిని అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా పొట్టేళ్ల పెంపులు యాజమాన్యం లోపల 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో ఇంటెన్సివ్, 2వది సెమీ ఇంటెన్సివ్, 3వది ఎక్స్టెన్సివ్. ఈ ఎక్స్టెన్సివ్ అనేది సాంప్రదాయ పద్ధతి, అంటే మన రైతులు ఎట్లాగా పిల్లలను మేత ప్రదేశాలకు, కంచెలకు, గుట్టలకు కొట్టుకుపోయి పొద్దున కొట్టుకుపోయి సాయంత్రం కొట్టుకొస్తారు కాబట్టి దాన్ని సాంప్రదాయ పద్ధతి లేదా ఎక్స్టెన్సివ్ పద్ధతి అంటాము. ఎక్స్టెన్సివ్ పద్ధతిలో కొంత బరువు అనేది కొద్దిగా లేట్గా పెరుగుతుంటుంది, అంటే ఎక్కువ కాలం గొర్రెలను మేపాల్సి ఉంటుంది. సెమీ ఇంటెన్సివ్ పద్ధతి అని ఉంటుంది. సెమీ ఇంటెన్సివ్ అంటే ఒక 3 నుంచి 4 గంటలు బయట మేపడము, తర్వాత వాటి షెడ్లోకి తీసుకొచ్చి వాటికి సంబంధించిన పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానా కానీ ఇవ్వడం వల్ల కొద్దిగా బరువు ఇంకొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ ఇంటెన్సివ్ అంటే అసలు వాటిని బయటికే వదలకుండా ఒక షెడ్లో కట్టేసి, షెడ్ కన్స్ట్రక్షన్ చేసేసుకొని ఒక కాంపౌండ్ వాల్ లాంటిది దిప్పుకొని, లేకపోతే తడకలు, చుట్టూ తడకలు కట్టుకొని షెడ్ లోపలనే, కంప్లీట్గా షెడ్ లోపలనే ఉంచుకుంటూ వాటికి దానా కానీ గడ్డి కానీ ఆహారం కానీ వేసినట్లయితే దాన్ని ఇంటెన్సివ్ మెథడ్ అంటాము. అయితే ఈ లేబర్ షార్టేజ్ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, అంటే కంచెలు కానీ గుట్టలు కానీ లేని దగ్గర, తర్వాత కూలి వాళ్ళు పని వాళ్ళు దొరకని దగ్గర ఈ ఇంటెన్సివ్ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇంటెన్సివ్ పద్ధతి కొంత గొర్రెల లోపల ప్రిఫరబుల్ కాదు. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా దాన్ని కొద్ది కొద్దిగా మాడిఫై చేసుకుంటూ, ఫార్ములాస్ చేసుకుంటూ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అంటే మేము సూచించేది అంటే సెమీ ఇంటెన్సివ్ పద్ధతి అనేది ఉత్తమమైన పద్ధతి. 1-3 గంటలు బయట దిప్పినది దాన్ని కూడా శరీరానికి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. ఆ తర్వాత మనం లోపల తెచ్చుకొని పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తర్వాత దానా వేసుకున్నట్టయితే మనకి గొర్రెలు మంచి వెయిట్ పెరిగి, మాంసం ఉత్పత్తి మంచిగా జరిగి అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి గొర్రెల దానాలో పశుగ్రాసం కొరత లేకుండా ఫీడ్బ్యాక్ మోడల్ ఏ విధంగా సహాయపడుతుంది వాళ్ళకి?
0: ఫీడ్బ్యాక్ మోడల్ అంటే మనకి ఎల్లప్పుడు 365 రోజులు సంవత్సరం పొడవునా మేత అందుబాటు ఉండడానికి కోసము తయారు చేసుకునే బ్యాంక్ లాంటిది అనమాట. సో దీని లోపల మనకు సాంప్రదాయ గడ్డీలే కాకుండా ఇప్పుడు దాదాపుగా చాలా మంది కూడా యువత లోపల చాలా చేంజ్ వచ్చింది. వాళ్ళందరూ కూడా సాంప్రదాయ పద్ధతి కాకుండా సూపర్ నైపేర్ లాంటి గడ్డి రకాలను, తర్వాత కోఫోర్ లాంటి గడ్డి రకాలను ఎంచుకొని వాటిని పెంచుకుంటూ వాటిని కట్ చేసుకొని పొట్టేళ్లను షెడ్ లోపలనే ఉంచుకొని వాటికి పోషణ అందించుకుంటూ వాటిని పెంచుతున్నారు. కాబట్టి ఈ వర్షాకాలం టైం లోపల ఇప్పుడు ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ వర్షాకాలం లోపల మళ్ళీ బయట కూడా గడ్డి దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో జనరల్ గా బయట మేపడానికి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఈ పెరిగిన గడ్డిని ఏం చేయాలంటే కట్ చేసుకొని సైలేజ్ రూపంలో బ్యాగుల లోపల కానీ కొంత కెమికల్ ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని బ్యాగుల రూపంలో, బ్యాగుల లోపల కుక్కడం కానీ లేదంటే ఒక పిట్ గుంత తీసి దాని లోపల పెట్టి పైన మట్టి కానీ తర్వాత పేడ కానీ కవర్ చేసుకొని ఉన్నట్టయితే ఇప్పుడు ఎండాకాలం లోపల కానీ, చలికాలం తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైం కానీ అప్పుడు మనకు పచ్చిమేత అనేది అవైలబుల్ ఉండదు. కాబట్టి అప్పుడు ఈ సైలేజ్ అనేది మనం వాడుకోవచ్చు. సైలేజ్ వాడుకోవడం వల్ల ఏమైందంటే దానికి నిరంతరం అనేది పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది. ఇంకోటి మనకు సుబాబుల్ గడ్డి కానీ, అవిస గడ్డి కానీ, తర్వాత దశరథ గడ్డి, ఇవన్నీ కూడా పిల్లి పెసర, ఇవన్నీ కూడా మన బొబ్బెర్లు కూడా అంటాము, అలసందలు అంటారు, ఈ అలసందలు ఇవన్నీ కూడా మనకు ఈ గొర్రె లోపల వాటికి పచ్చిగడ్డి కింద, ప్రోటీన్ ఫీడ్ కింద వాడుకోవచ్చు. అట్లా మనము ఈ 365 డేస్ దానాన్ని సేవ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు చాలా మంది టీఎంఆర్ టోటల్ మిక్స్ రేషన్ అని కూడా వాడుతున్నారు. అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి అన్ని దాంట్లోనే కలిసిపోతాయి అన్నట్టు. దాంట్లోనే కలిసిపోయి ఒక ఫీడ్ లాగా దొరుకుతుంది. అది కూడా బాగానే మార్కెట్లో దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఇది దీన్ని ఒకేసారి తీసుకురాకూడదు. ఇప్పుడు ఏదైనా ఫీడ్, కొత్త ఫీడ్ అలవాటు చేసేటప్పుడు ఏం చేయాలంటే రెగ్యులర్ ఫీడింగ్ తో పాటుగా ఒక 5-10% మాత్రమే కొత్త ఫీడ్ వేయాలి. తర్వాత 10 గ్రాడ్యువల్ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవాలి. 10% 20% చేయడం, 20% 30% 30% 50% 100% మార్చుకోవాలి. ఈ అకస్మాత్తుగా దానా కానీ కొత్త రకమైన ఫీడ్ తేవడం వల్ల ఏమైందంటే వాటికి డయేరియా అవుతుంది, అంటే విరేచనాలు అవుతాయి. ఎందుకంటే వాటి యొక్క జీర్ణ వ్యవస్థ అనేది అడ్జస్ట్ కాలేదు. కాబట్టి చాలా మంది ఫార్మర్స్ చాలా రకాల బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అందరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఒక చిన్న పొరపాటు అనేది మొత్తం ఫామ్నే లేపేసే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన అంశం ఏదైతే ఉందో, దానా మార్పు కానీ గడ్డి మార్పు కానీ అనేది కొద్ది కొద్దిగా చేసుకుంటే మాత్రమే అవి అలవాటు పడతాయి. అకస్మాత్తుగా చేస్తే మాత్రం చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది రైతులు.
1: ఫీడ్బ్యాంక్ అన్నారు, అంటే ఫీడ్బ్యాంక్ వల్ల 365 రోజులు వాళ్ళకి
0: పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది అన్నమాట.
1: బాగుంటుంది,
0: పచ్చిగడ్డ అందుబాటులో ఉండి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండి అవి కూడా

0: వెయిట్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు గొర్రె పిల్లలు పుడతా ఉంటాయి కదా, కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటాయి వాళ్ళకి, మరి అలాంటి వచ్చినప్పుడు మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, అంటే వాటి ఆరోగ్యం గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: ఖచ్చితంగా, వాటి గొర్రె పిల్లలు పుట్టినప్పుడు ఏం చేయాలంటే వాటి ముక్కు మీద నోటి మీద పొరలాంటివి ఉంటుంది అనమాట, ఆ పొరను వెంటనే తొలగించాలి. తొలగించేసి ఉమ్మనీరు ఏమైనా తాగిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ తాగి ఉంటే గొర్రె పిల్లను తలకిందులుగా వేలాడదీసి ముక్కును ఇట్లా తీడాలి. తీడితే దాని లోపల ఏమన్నా ఉమ్మనీరు కనుక వేయలేదు ఉంటే బయటకు వచ్చేస్తుంది. తర్వాత పుట్టినాక వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపల మనకి వెంటనే గొర్రె నుంచి పాలు ఉత్పత్తి అవుతాయి. ఆ పాలు తాగించాలి. ఆ కొలెస్ట్రమ్ అంటే దాన్ని కొలెస్ట్రమ్ అంటాం అనమాట, మురుపాలు అంటారు. ఆ మురుపాల లోపల తల్లి నుంచి వ్యాధి నిరోధక లక్షణాలు అనేవి పిల్లలకు వస్తుంటాయి. కాబట్టి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల వన్ అవర్ లోపల వాటిని తాగిపియాలి. అట్లాగే బొడ్డు అనేది వేలాడుతూ ఉంటుంది కాబట్టి ఆ బొడ్డు కట్ చేసి దానికి టించర్ ఐడిన్ ద్రావణంలో ముంచాలి. అట్లా కట్ చేయనప్పుడు ఏమైందంటే ఆ గొర్రె పిల్ల కింద పడుకున్నప్పుడు దానికి ఈ బ్యాక్టీరియా అనేది అంటుకొని దానికి వ్యాధులు వచ్చే, టెటానస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గొర్రె పిల్లలు పుట్టినప్పుడు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: గొర్రెలలో అకస్మాత్తుగా మరణాలు కలిగించే చిటుక వ్యాధి గురించి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు రైతులకు?
0: అది పొట్టెల పెంపకం చేసే రైతులు ఎక్స్టెన్సివ్ మెథడ్లు అంటే బయట వైపు బయటకు మేతకు తీసుకుపోయే రైతులు ఈ తొలకరి వర్షాలు పడ్డప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ టైం లోపల ఏమైందంటే వాళ్ళకి చిటుక రోగం లేదా ఎంటెరోటాక్సిమియా అనే వ్యాధి వస్తుంది. ఏమైందంటే వర్షాలు పడగానే మట్టిలో ఉన్న బ్యాక్టీరియా యొక్క స్పోర్స్ అనేవి మొదలైతాయి అనమాట. ఆ స్పోర్స్ ఇవి పచ్చిగడ్డితో పాటు ఆ స్పోర్స్ తిన్నప్పుడు ఏమైంది, గడ్డి సడన్ గా కనబడుతుంది కాబట్టి పచ్చిగడ్డి బాగా కనబడుతుంది కాబట్టి బాగా ఎక్కువగా తింటాయినట్టు, అవి ఓవర్ ఈటింగ్ అవుతుంది. ఆ ఓవర్ ఈటింగ్ వల్ల ఏమైందంటే దాని లోపల క్లాస్ట్రిడియం అనే బ్యాక్టీరియా అనేది అనరోబిక్ బ్యాక్టీరియా, అది డెవలప్ అయిపోయి మనకి చిటిక వేసే టైం లోపల గొర్రె చనిపోతుంటుంది. దాని టాక్సిన్స్ రిలీజ్ చేయడం వల్ల చిటిక వేసే టైం లోపల గొర్రెనే చనిపోతుంటుంది. అందుకని దాన్ని చిటిక వ్యాధి అంటాం. కాబట్టి రైతులు తొలకరి వర్షాలు పడే ముందటనే మనకి ఈటీ వ్యాక్సిన్ అనేది ప్రభుత్వం తరఫున సప్లై చేయబడుతుంది, అది ఖచ్చితంగా వేసుకోవాలి.
1: గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడే కాలిపుండు వ్యాధిని మరి ఎలా నివారించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా?
0: ఇంకొకటి గొర్రెల లోపల బాగా రైతులను ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఫుట్ రాట్ అనేది వ్యాధి. ఫుట్ రాట్ దాన్ని కాలిపుండు అంటారు. అది ఏమైందంటే బురదలోకి, ఇప్పుడు వర్షాకాలం లోపల బురదలోకి మేతకి వెళ్ళినప్పుడు వాటి గిట్టెల మధ్య మట్టి ఇరకడము, తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైందంటే అవి నడవలేకపోతుంటాయి. నడవలేకపోవడం వల్ల వాటి యొక్క యాక్టివిటీ, యాక్టివ్నెస్ అనేది, ఉత్తేజమతనం అనేది తగ్గి ఎక్కువగా మేతమయ్యలేక బరువు అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి రైతులు కుంటే గొర్రెలను పరిశీలి గమనించినప్పుడు ఏం చేయాలంటే వాటి కాళ్ళను పొటాషియం పర్మాంగనేట్ తోటి నీట్గా కడగాలి. ఆ పొటాషియం పర్మాంగనేట్ కూడా మన దగ్గర ప్రభుత్వ పశు వైద్యశాలలో ఇస్తాము, దాన్ని కడగాలి. కడిగి దానికి బోరిక్ యాసిడ్ కానీ లేదంటే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ కానీ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మనకి 10% ఫార్మాలిన్ లిక్విడ్ కూడా దొరుకుతుంది. ఆ 10% ఫార్మాలిన్ లిక్విడ్లో ముంచినప్పుడు ఈ కాలిపుండు అనేది తగ్గిపోతుంటుంది.
1: ఇప్పుడు గొర్రెల పెంపకందారులు అధిక లాభాల కోసం తమ ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి?
0: జనరల్గా మనకి ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయంగా వచ్చే పద్ధతి ఏంటంటే రైతులు 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి పెరిగిన పొట్టేలు పిల్లను తీసుకుని అంగడికి వెళ్ళడం కానీ లేదంటే మధ్యవర్తులు వీళ్ళ దగ్గర రావడం కానీ జరుగుతుంటుంది. దాని లోపల వాళ్ళు 70-80% మాత్రమే వీళ్ళకి రేటు పెట్టే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల రైతులకు నష్టం జరిగి మధ్యవర్తులకు లాభం జరుగుతుంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఊర్లో గ్రామంలో ఉన్న రైతులంతా కలిసి ఒకటే FPO అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాంటిది ఏర్పాటు చేసుకొని, రైతు ఉత్పత్తి సహకార సంఘం లాంటిది ఏర్పాటు చేసుకొని దాని ద్వారా డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అమ్మినట్లయితే వీళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది. ఎప్పుడైనా సరే పాడి పశువుల్లో కానీ గొర్రెల్లో కానీ కోళ్ళ పెంపకంలో కానీ ఎవరైతే లాస్ట్కు తింటారో, 2 కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళకి అమ్ముకున్నట్లయితేనే మనకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళందరి తరఫున ఒక మటన్ షాప్ లాంటిది పెట్టుకోవడం కానీ లేదంటే ఫంక్షన్లకు పెళ్లిళ్లకు వీళ్ళే మటన్ సప్లై చేయడం కానీ, లేదు అంటే బై ప్రొడక్ట్స్ అంటే ఉప ఉత్పత్తులు అంటే డైరెక్ట్ మటనే కాకుండా నగ్గెట్స్ లాంటివి, సాసేజ్ లాంటివి, తర్వాత మటన్ చీకులు. ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ టు కర్నూలు వెళ్ళేటప్పుడు మటన్ చీకులు అని దొరుకుతుంటాయి. ఇప్పుడు కిలో మటన్ 1000 రూపాయలు ఉంటుంది కానీ అదే చీకులు తయారు చేస్తే 3000-4000 కూడా కిలోకి సంపాదించుకోవచ్చు. ఆ రకంగా బై ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ లేదంటే వీళ్ళ లోపల వీళ్ళే అందరూ కలిసి కరెక్ట్గా ఉండి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవడం కానీ సప్లై చేసినట్టయితే, ఎండు కన్జ్యూమర్కి సప్లై చేసినట్టయితే అది బెస్ట్ మార్కెటింగ్ అవుతుంది. మళ్ళీ రొటీన్గా వీళ్ళకి ఇవ్వడం అనేది మధ్యవర్తులకు ఇవ్వడం ద్వారా వీళ్ళు పెద్దగా నార్మల్ లాభాలే వస్తుంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ కొత్త రకమైన మార్కెటింగ్, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో ఆ రకంగా కూడా రైతులు అనేది మార్కెట్

0: చేసుకున్నట్టయితే వీళ్ళు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు పొట్టెల పెంపకం, యాజమాన్యం మరియు మార్కెటింగ్ గురించి సోమారం పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు మన ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: శ్రోతలు, ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో పొట్టేళ్ల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్ తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు వినండి మొక్కజొన్న సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం గ్రామ యువ రైతు గోనె నరేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
3: నరేష్ గారు, ధర్మారం గ్రామంలో మీరు మొక్కజొన్న సాగు చేస్తా ఉన్నారు కదా?
4: అవును.
3: ఇప్పుడు ఇంత ఎత్తు పెరిగింది మొక్కజొన్న, ఇప్పుడు ఎన్ని రోజుల కింద వేశారు? ఇది
4: ఇది నెల అవుతుంది సార్.
3: నెల అవుతుంది, నెల కింద వేసింది, బాగానే పెరిగింది.
4: బాగానే పెరిగింది.
3: అంటే ఈ మొక్కజొన్న వేసుకోవాలంటే మీరు దుక్కిని ఎట్లా తయారు చేసుకుంటారు?
4: ఫస్ట్ దున్నించి తర్వాత పల్లరు కొట్టిస్తామండి. పల్లరు కొట్టించి మళ్ళీ 4 సార్లు గుంజి విత్తనం వేస్తాం.
3: ఎకరానికి ఎన్ని గింజలు పడతాయి మీకు?
4: ఎకరానికి వచ్చేసి 2 బ్యాగులు అంటే 1 బ్యాగ్ వచ్చి 4 కిలోలు ఉంటుంది సార్. మనకి 2 బ్యాగులు పడతాయి. మిల్లులు
3: మీరు ఏ రకం ఎక్కువగా సాగు చేసుకుంటా ఉంటారు? ఇందులో
4: ఈసారి గంగా కావేరు ఒకటి వేసుకున్నానండి. ఇంకోటి ఫీల్డ్ లో ఇచ్చాడండి మనకు. ఒకటి
3: ఎవరు ఇచ్చారు? అది
4: మనకు వరంగల్ లో ఒక అన్న తెలుసు.
3: అంటే మీకు టెస్టింగ్ కోసం ఇచ్చారు?
4: టెస్టింగ్ కోసం.
3: అంటే వేయండి, బాగుంటే మళ్ళీ వేస్తాం. అదేం తెలియదు మీకు, ఇప్పుడు ఫస్ట్ టైం.
4: ఫస్ట్ టైం వేసాం అంట.
3: గంగా కైవేరి అన్నారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వేస్తున్నారు మీరు? అది
4: 2-3 సంవత్సరాలు చేస్తున్నాను.
3: మరి దిగుబడి ఎట్లా వస్తుంది మీకు?
4: పర్వాలేదు, బాగానే ఉంది. గంగా కైవేరి
3: బాగా వస్తుందా?
4: బాగానే ఉంది.
3: అంతా ముందు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మొక్కజొన్న సాగు మీరు?
4: మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.
3: అధిక దిగుబడి సాధించారు ఎప్పుడన్నా మీరు?
4: పెన్సార్ వచ్చిందండి.
3: ఎంత వచ్చింది మీకు?
4: పెన్సార్ 38 క్వింటాల్ వచ్చింది నాకు.
3: 38 క్వింటాల్
4: ఎకరానికి.
3: అంటే బాగుంది అన్నట్టు. కొద్దిగా కష్టపడితే మీకు దిగుబడి మంచిగానే వస్తుంది. అంటే వాతావరణం బట్టి కూడా దిగుబడి మారుతుంది?
4: మారుతుందండి. ఇప్పుడు అంటే ఇది తలసంచు, అంటే దానికి పువ్వు వచ్చి స్టే ఉంటుంది చూడండి. అప్పుడు ఏమన్నా వర్షాలు పడితే దిగుబడి తగ్గుతుంది అండి. ఒకవేళ వానలు లేకుంటే దిగుబడి పెరుగుతుంది.
3: పువ్వు వచ్చే టైంలో వర్షాలు పడద్దు,
4: పడద్దు. దాని ఈల్డింగ్ అనేది పువ్వు అనేది దాని మీద పడితే అది కంక అవుతుంది అండి. అప్పుడు ఒక నాన్ స్టాప్ వారం రోజులు వర్షం పడ్డది అనుకోండి, దిగుబడి అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా.
3: అంటే వాతావరణాన్ని బట్టి కొద్దిగా దిగుబడిలో మారిపోతుంది. అంటే ఈ పెట్టిన గింజలని మొలకలు వస్తాయి మీకు?
4: వస్తాయండి.
3: మరి ఇప్పుడు ఇలా కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు మీరు? ఇప్పుడు
4: కలుపు గడ్డి మంది అండి, లాడీస్ అనే గడ్డి మంది ఉంటది మనకు. అది మొలిచినాక అంటే 15-20 రోజులు చిన్నగా ఉన్నప్పుడు కొట్టుకుంటే
3: ఉందిగా. ఇప్పుడు గడ్డి ఇంకా
4: ఉంది, ఇది కొంచెం లేట్ అయింది. ముదిరినాక కొట్టేసరికి రావలేదు ఇక.
3: మరి తీపిస్తారా మరి గడ్డి?
4: లేదండి, మళ్ళీ దున్తాం. సాలలో దున్తే పోతుంది ఇక. మళ్ళీ
3: దున్నినప్పుడు
4: పోతుంది.
3: అంటే ఎంత ఎత్తు ముక్క వరకు దున్నుతారు మీరు?
4: వేసినాక 40 రోజుల వరకు దున్నుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది దున్నేస్తే దాటిపోయింది ఆల్రెడీ.
3: అదే, అందుకే పెద్ద ఉంది
4: కదా, దాటిపోయింది. ఇక పని వీలు కాక
3: మరి ఇప్పుడు మనుషులను పెట్టి తీయాల్సిందే. కలిపి
4: కలిపి మనుషులు పెట్టి తీసుకోవాల్సింది.
3: తీస్తేనే కదా మీకు మంచి లాభం, కొద్దిగా ముక్కకు బలం
4: వస్తుంది. అంటే మనం వేసిన పర్లేదు కానీ ఏది కానీ, ఇప్పుడు గడ్డి లేకుండా ఉంటే ముక్కకు పోతుంది. గడ్డి ఉండడం వల్ల గడ్డికి పోతే ముక్క సగం పోతుంది
3: కాబట్టి వేసుకుంటాం. ఇప్పుడు మీకు కీటకాలు తెగులు ఏమి ఆశిస్తా ఉంటాయి?
4: కీటకాలు ఇప్పుడు కత్తెర పురుగు కానీ మన పచ్చ పురుగు అవి గోళీలు ఏంటంటే మన తలపు వచ్చేదాకా పనిచేస్తుంది.
3: గోళీలు వాడుతున్నారు,
4: కత్తెర పురుగు పనిచేస్తుంది అండి.
3: ప్రతి దాంట్లో మొదట్లో పైన వేయాలి,
4: పైన వేయాలి.
3: అన్నిటికీ వేసుకుంటూ వస్తున్నారు. అందుకే
4: మొగిలాలు వేసుకుంటూ వస్తే మన తలపు వచ్చేదాకా ఈ గోళీలు పనిచేస్తాయని మనకు.
3: అప్పటి వరకు ఒకసారి వేస్తే సరిపోతుంది?
4: ఒకసారి వేస్తే సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ పురుగు ఒకవేళ మళ్ళీ బాగుంటే మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు.
3: దీన్ని బట్టి పురుగు రాకుండా దిగుబడి మంచిగా వస్తా
4: ఉంటారు.
3: మరి ఎరువుల యాజమాన్యం ఎలా చేస్తా ఉంటారు ఇందులో మీరు?
4: ఎక్కువ ఇలా 20-20 10-26 లేకుంటే పొటాషియం కలిపి వేసుకుంటామండి. ఫస్ట్ వేసేటప్పుడే డిఏపీ వేస్తాం. స్టార్టింగ్ లో మనం మొక్కలు ఇతరం వేసుకునేటప్పుడు డిఏపీ వేస్తే 40 గింజలతో పాటు ఒక 40 రోజుల దాకా మనకు ముఖం
3: కాపాడు.
4: తర్వాత మళ్ళీ దున్నేటప్పుడు యూరియా ఉన్నాం 10-26 దానికి ఒకటి ఏదైనా కలుపుకొని వేసుకున్నాం అండి యూరియాలో.
3: అంటే దున్నేటప్పుడు అది కూడా వేస్తున్నాం. పశువుల పెంటలు వాడతారు?
4: పశువు పెంట వాడడం సార్.
3: దొరకట్లేదు
4: అంటే ఫస్ట్ దుక్కి దున్నినప్పుడు అప్పుడే మన కోడి ఎరువు కానీ పశువు పెంట కానీ అప్పుడు పోసుకున్నా కానీ ఇప్పుడు వాడము.
3: అప్పుడు వేస్తారా?
4: అప్పుడు వేస్తాం సార్.
3: మొదట దుక్కి దున్నప్పుడు వేసుకుంటారు?
4: వేసుకుంటాం.
3: మధ్య మధ్య దున్నప్పుడు ఎరువులు వేస్తాం.
4: ఎరువులు వేస్తాం
3: ఒక్కసారి 45 రోజుల పాటు. ఒకసారి మీరు నాగలితోని వేస్తున్న దున్నినప్పుడు మళ్ళీ ఒకసారి వాడుకుంటారు?
4: అవును సార్.
3: అట్లా ఎన్నిసార్లు వాడతారు ఎరువులు మీరు ముక్క మొత్తం పంట వచ్చే వరకు?
4: 3 దఫాలు వాడతాం.
3: 3 దఫాలు వాడితే సరిపోతుంది.

0: కరోనా జరుపుతా.
1: ఈ మొక్కజొన్నలో కూడా మంచి అధికంగా దిగుబడి, గింజలు మంచిగా రావాలండి.
0: అంతే అంటే మన దిగుబడి రావాలంటే ఎరువులు మనం దుక్కి సారవంతంగా చేసుకుంటే ఆటోమేటిక్ గా దిగుబడి అనే వస్తుందండి. కలుపు గిలుపు లేకుండా మంచిగా నీట్ గా చేసుకుంటే ఆటోమేటిక్ గా దిగుబడి వస్తుంది.
1: నీరు కూడా పెడతా ఉంటారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి
0: పెట్టాలండి.
1: వర్షాలు పడకపోతే ఎన్ని రోజులు నీరు పెడతా ఉంటారు?
0: 10 రోజులకు ఒకసారి పెడతాను అండి.
1: 10 రోజులకు పెడతా ఉంటారు. ఈ వర్షాలు కూడా అధికంగా పడితే మరి మొక్క ఎదుగుదలకు ప్రాబ్లమ్?
0: ప్రాబ్లమ్ అంటే మొక్క ఎదుగు జాలు బట్టి మొక్కను పెరగనియదండి సార్. అంటే జాలు మొత్తం భూమి పెరగనియదు, అట్లా నష్టమే వస్తుంది మనకు.
1: నీళ్లు పోయేటట్టు పెట్టుకుంటారా మీరు? అన్ని నీళ్లు పడ్డాయి మరి వర్షం నీళ్లు కూడా ఆగకుండా చేసుకుంటారా?
0: ఇప్పుడు ఇట్లా ఎట్లా దుందం కదా సార్, చాలా దుంటే పడే పడేటట్టు కిందకి వెళ్ళిపోతా ఉంటాయి.
1: ఆ పద్ధతిలో మీకు మొక్కకు అనేది కొద్దిగా నయం అవుతుంది అంట.
0: నీరు నిలవకుండా.
1: ఇంకా దీని తర్వాత ఏం పంటేస్తారు మీరు?
0: మళ్ళీ మొక్కజొన్న పోయిన తర్వాత మళ్ళీ కూరగాయలైనా కూరగాయలు లేకుండా మళ్ళీ తర్వాత మొక్కజొన్న వేసుకుంటాం.
1: కూరగాయలు పండిస్తారు మీరు?
0: పండిస్తారు.
1: ఏమేమి కూరగాయలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు?
0: సోరకాయలు, బెండకాయ.
1: ఎప్పుడు పండిస్తారు ఎక్కువగా? ఎండాకాలము.
0: ఎండాకాలం సార్ అంటే ఇప్పుడు మన అక్టోబర్ దాటిన తర్వాత అక్టోబర్ కి అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత మళ్ళీ కూరగాయలు సాగు
1: చేస్తాం. అది ఎన్ని రోజులు వస్తాయి కూరగాయలు అనేది మీకు?
0: మళ్ళీ అదొక 40 రోజులకు మనకు కాపు కాస్తుంది సార్. పెట్టిన కంచు మళ్ళీ పెట్టిన కంచు కాపు కాస్తే అదొక నెల వరకు ఉంటుంది అండి. మళ్ళీ
1: అంటే 2 నెలల కూరగాయలు అయిపోతాయి మొత్తం?
0: 2 నెలల్లో అయిపోతుంది.
1: మళ్ళీ మళ్ళీ మొక్కజొన్న తయారు చేసుకుంటారు మళ్ళీ?
0: ఇక మళ్ళీ అంటే అప్పటివరకు ఎండలు బాగా ముదురుతానేమో అట్లే ఉంటాయి సార్. లేకుంటే మళ్ళీ దుక్కిపోతాం చేసుకుంటాం మళ్ళీ వానాకాలానికి.
1: అంటే ఇప్పుడు సొరకాయ అన్నారు, సొరకాయ ఎప్పుడు పెట్టుకుంటారు? ఎన్ని రోజులకు వస్తాయి మీకు చేతికాయ?
0: అది మనం పెట్టుకున్నాక 4 రోజుల తర్వాత మనకు కాపుకి వస్తుంది సార్. అంటే పూత పడడం గానీ జరుగుతుంది. 4 నుంచి 2 రోజులకు ఒకసారి కటింగ్ ఉంటాయి సోరకాయ.
1: 4 నుండి 2 రోజులకు ఒకసారి వస్తుంది.
0: 2 రోజులకు ఒకసారి కటింగ్ చేసుకుని మార్కెట్ కి వేసుకోవచ్చు.
1: ఎంత బాగా లాభదాయకమైన సోరకాయ
0: అంటే మార్కెట్ లో మనం డిమాండ్ సప్లై బట్టి ఒకవేళ అంటే రేటు మంచుకుంటే మనకు ఆదాయం వస్తుంది సార్. రేట్ లేకుంటే
1: పెట్టుబడి ఎంత పడుతుంది సోరకాయ పని చేయడానికి మీకు?
0: సోరకాయకు 7-8 వేలలో అయిపోతుంది సార్. అంటే పల్టర్ కొట్టుకొని మళ్ళీ చేసుకుంటే 10 వేలలో 15 వేలలో ఖర్చు వస్తుంది.
1: దిగుబడి వస్తే మంచి ఆదాయం ఎంత వస్తుంది?
0: ఆదాయం వస్తుంది సార్ మంచి 50-60 వేలకు వస్తాయి. మనం
1: మంచిగా దిగుబడి వచ్చి రేటు మంచిగా
0: లాభదాయకం 50 వేలనే వస్తుంది ఇక్కడ.
1: ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారు, మీకు ఏది లాభదాయకం రైతులకు ఎక్కువగా మీ వాతావరణానికి ఏరియాలో?
0: ఇప్పుడున్న అంటే మందు బస్తాలు పెరగడం గానీ ఇది అన్ని చూసుకుంటే ఒక మొక్క ఉన్న అంటే పెట్టుబడి కొంచెం తక్కువ ఉంటుంది సార్, మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. పత్తి కానీ ఏదైనా గానీ ఖర్చు ఎక్కువ
1: రాకపోతే నష్టం కూడా ఎక్కువ.
0: నష్టం కూడా ఎక్కువ
1: కాబట్టి ఈ కూరగాయలు కానీ మొక్కజొన్న లాభదాయకం ఉంటుంది.
0: అవును సార్.
1: ఓకేనండి, ధన్యవాదాలు.
2: శ్రోతలు ఇంతవరకు మొక్కజొన్న సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామ యువ రైతు గోనె నరేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పుల్మాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 7:45. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయం.
2: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ భూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: ముందుగా మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
3: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
2: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
3: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ జీడిపి పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
2: చాలా రకాలు ఉంటుంది.
3: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
2: సరే డిఓ గారు, వికసిత్ భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
3: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి వెనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
2: సరే అయ్యూబ్ భూషణ్ గారు,

0: 2047లో భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈ రోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలంటారు?
1: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి అంటే కేవలం ఈ రోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈ రోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
0: సరే అయ్యూబ్ హుసేన్ గారు, వికసిత భారత్ కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 NEP పాత్ర ఏమంటారు?
1: చూడండి, NEP 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి NEP 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత భారత్ కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే NEP 2020 ఈజ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశ నిర్దేశమే NEP 2020 అన్నమాట.
0: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా NEP 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
1: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి NEP 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ఈ ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
0: సరే డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుసేన్ గారు, NEP 2020 తర్వాత NCF పాత్ర ఏ విధంగా ఉంటుంది?
1: NEP NCF అనేటటువంటిది, ఇవి రెండు విడదీయ రానేటువంటి. NEP అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, NCF అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశ నిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే NEP 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, NCF ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది NCF SC అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల NCF మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
0: సరే DO గారు, ఇప్పుడు NCF వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
1: ఇది చాలా మంచి ప్రశ్నండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని

0: పాఠ్య పుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి, ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను ఒడిసి పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లలలో పెంపొందుతుంది.
1: సరే డిఓ గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డిఓగా?
0: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు, ఇది ఒక ప్రోగ్రామ్ కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్లినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటుకు తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే శాంతి
1: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక టూల్
0: మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ ఏఐ ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
1: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
0: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను నాలుగు పదాలు చెప్తాను. ఒకటి యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్స్ కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
1: సరే డిఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి, ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ, వీళ్ళందరూ కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైం ను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈ రోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఇస్ ద హోమ్ అంటారు.
1: డిఇఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 247 వికసిత భారత్ లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్లాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో 247 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

సమయం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరేసి నీ గీతాల కార్యక్రమం.

మనోరంజన కార్యక్రమంలో ముందుగా విందాం. జ్వాల చిత్రం కోసం ఎస్ జానికి ఆలపించిన ఈ పాట. ఈ పాటను మా కోసం వినిపించడానికి కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి కోరుతున్నారు. గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక, కృష్ణక వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు జ్వాల చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట లారీ డ్రైవర్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగ్యం మండలం ముండ్రాయి గ్రామం నుండి కోరుతున్నారు. అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రచన, మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, కలకొండ వెంకన్న, విజయ వీరందరూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు లారీ డ్రైవర్ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనోరంజన్ కార్యక్రమంలో తర్వాతి పాట సూర్యవంశం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన ఈ పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు షాపల్లి గ్రామం జాఫర్గడ్ మండలం జనగాం డిస్టిక్ నుండి కోరుతున్నారు చింత శ్రీనివాస్ గారు. వీరి కోరిక మేరకు సూర్యవంశం చిత్రం నుండి ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట దొంగముగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి కోరుతున్నారు. మొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ్, నల్లాల శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, గట్టన్న, కదిరెసమ్మయ్య వీరందరి కోరిక మేరకు దొంగమొగుడు చిత్రం నుండి ఈ పాట.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఖైదీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ నుండి కోరుతున్నారు. పుష్ప, మోహన్, యాదగిరి, రమేష్, సుమన్, శ్రీను, రంజిత్, బుట్టో, రుద్రాక్షిణి, వీరేందర్, వీరందరూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ఖైదీ చిత్రం నుండి ఈ పాట.

ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మై ప్రసారం. శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట సొమ్మొక్కడిది సోకొక్కడిది ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు మూర్తి, మంగమ్మ వీరు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. వీరి కోరిక మేరకు సొమ్మొక్కడిది సోకొక్కడిది చిత్రం నుండి ఈ పాట.

మనోరంజన్ కార్యక్రమంలో తర్వాతి పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి కోరుతున్నారు జేరిపోతుల బుచ్చయ్య గారు. వీరి కోరిక మేరకు బాలమిత్రుల కథ చిత్రం నుండి ఈ పాట

0: మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట బలగం. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల, మంగ్లీ, భీమ్ సెసిరోలియో ఆలపించిన ఈ పాట గీతరచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సెసిరోలియో. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం నుండి కోరుతున్నారు, సిద్దుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, దొడ్ల లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దొడ్ల జగన్, పద్మ, ప్రవళిక, జలంధర్, దొడ్ల స్వామి, వెంకటమ్మ, మా కుటుంబ సభ్యులు, మరి వారి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు బలగం చిత్రం నుండి ఈ పాట.
1: ఇంకా పెడుతున్నారా బాలు, ఇంకెప్పుడు పోతాం రా ఊళ్ళో కొన్ని అక్క.

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట మహాత్మా. ఈ చిత్రం కోసం కార్తీక్ సంగీత ఆలపించిన ఈ పాట గీత రచన సిర్వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విజయ్ ఆంటోనీ. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, థమన్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు మహాత్మా చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమముల తరువాతి పాట చల్ మోహనరంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు లేబర్ కాలనీ నుండి కోరుతున్నారు. నారాయణగిరి, ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి, వీరందరి కోరిక మేరకు చల్ మోహనరంగ చిత్రం నుండి ఈ పాట.

0: వాకిట్లో చింతేయనా, పొగరంతా ఎగరేసి ఒగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి.
1: మనోరంజని కార్యక్రమంలో చివరిగా విందాం ప్రేమ పౌరాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం, సంగీతం లక్ష్మణ్. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ గడ్చిబోలి నుంచి కోరుతున్నారు. గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దొడ్ల దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లక్ష్మీ దుర్గయ్య, స్వరూప, రాణి, స్వరూపరాణి, లావణ్యకుమారి, లక్ష్మీ, దుర్గయ్య వీరి మిత్రబృందమంతా కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ప్రేమ పౌరాలు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బొంబాయి ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.

0: ఖాతాదారులకు, సేయూరు రాజులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయూరు రాజులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొంబాయి ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బొంబాయి ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం మంచి మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల ఆలపించిన ఆరుద్ర గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట స్వప్న సుందరి. ఈ చిత్రం కోసం జి వరలక్ష్మి ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం, సంగీతం సిఆర్ సుబ్బరామన్.

0: ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: కార్యక్రమంలో తర్వాతి పాట మన ఊరి కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన గోపి, సంగీతం జేవి రాఘవులు.

దుకాణదారులకు, సేయింగ్ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. మధురగి తల్లి కార్యక్రమంలో తర్వాతి పాట పూజ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మధురహితలు కార్యక్రమంలో తర్వాతి పాట ఖైదీ కన్నయ్య. చిత్రం కోసం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన జీకే మూర్తి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

కాలం మారింది ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన దాశరథి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట భలే రాముడు. ఈ చిత్రం కోసం పి లీల ఆలపించిన ఈ పాట, గీతరచన సదాశివ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

సెబాష్ రాముడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఘంటసాల.

రాజకోట రహస్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

తోడి కోడళ్ళు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మధుర గీతాల కార్యక్రమంలో తర్వాతి పాట ఆత్మీయులు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పండంటి కాపురం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

మధురగీతాలు కార్యక్రమంలో చివరిగా వింటున్న ఆ పాట నోము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన దాశరథ గీతం, సంగీతం సత్యం.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి అణిముత్యాల లాంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం

సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై రేపటి మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.